ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ సోమవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. ఇప్పుడు అర్చన. అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్ర దర్శిని వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటైన కుంభకోణం శ్రీ ఆదికుంభేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈనాటి క్షేత్రదర్శిన్లో. కుంభకోణాన్ని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. పట్టణంలోని 100కు పైగా ఆలయాలు ఉండగా పరిసర ప్రాంతాల్లో మరెన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. చోళుల కాలం నుండి ఇది శైవ వైష్ణవ శక్తి ఆరాధనకు ప్రధాన కేంద్రంగా వెలుగొందుతుంది.

ప్రళయకాలంలో సృష్టి అంతా జలమయమైంది. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి బీజాలను, అమృతాన్ని ఒక కుంభం లేదా కలశంలో భద్రపరిచారు. పరమశివుని ఆదేశంతో ఆ కలశం ప్రళయ జలాల్లో తేలుతూ దక్షిణ దిశగా ప్రయాణించి నేటి కుంభకోణం ప్రాంతానికి చేరుకుంది. ఆ సమయంలో శివుడు కిరాత అంటే వేటగాడి రూపంలో ప్రత్యక్షమై తన బాణంతో ఆ కుంభాన్ని ఛేదించాడు. కలశంలోని అమృతం పవిత్ర మట్టి భూమిపై వ్యాపించి కొత్త సృష్టికి నాంది పలికాయి. ఆ పవిత్ర మట్టితో స్వయంగా శివుడు ఒక శివలింగాన్ని రూపొందించాడని, అదే ఆది కుంభేశ్వర లింగం అని పురాణం చెప్తుంది. ఈ సంఘటన వల్లే ఈ ప్రాంతానికి కుంభకోణం అనే పేరు వచ్చింది.

ధ్వరజ్వల ధనంజయ స్ఫులింగ భాని పీత పంచ సాయకం నమన్నిలింప నాయకం లలాట చత్వరజ్వల ధ్వనంజయ స్ఫు

ఆది కుంభేశ్వరం. ఆది అంటే ఆద్యుడు, కుంభేశ్వరుడు అంటే కుంభం నుండి అవతరించినవాడు. ఈ ఆది కుంభేశ్వర ఆలయం చోళుల కాలం నాటిదని మనం చెప్పుకున్నాం. తరువాత దీన్ని నాయకులు, మరాఠా పాలకులు విస్తరింపజేశారు. ప్రస్తుతం తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. ఆలయానికి నలుదిక్కులా ప్రవేశద్వారాలు ఉంటాయి. అయితే తూర్పు వైపున ఉన్న రాజగోపురం అత్యంత వైభవంగా కనిపిస్తోంది. సుమారు 39 మీటర్లు అంటే దాదాపు 128 అడుగుల ఎత్తులో నిలిచిన ఈ గోపురం 9 అంతస్తులతో ద్రావిడ శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. గోపురంపై శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, మురుగన్, నంది, గణాలు, ఋషులు, పురాణ గాథలకు సంబంధించిన వందలాది శిల్పాలు చెక్కబడి ఉంటాయి.

కుంభేశ్వర ఆలయంలోకి అడుగు పెట్టగానే వరుసగా అనేక ప్రాకారాలు కనిపిస్తాయి. ప్రతి ప్రాకారంలో శిల్పకళ, స్తంభాల అందం, శిలా మండపాలు భక్తులను మంత్రముగ్ధులు చేస్తాయి. ప్రతి స్తంభం ఒక కళాఖండంలా కనిపిస్తుంది. ప్రధాన గర్భగుడికి ముందు బంగారు ధ్వజస్తంభం, దాని ఎదురుగా మహానంది కొలువై ఉంటాడు. నంది చెవిలో మన కోరిక చెప్పుకుంటే దానిని శివుడికి తెలియజేస్తాడని భక్తుల విశ్వాసం.

ఆది కుంభేశ్వర ఆలయం ఒకే గర్భగుడితో ముగిసిపోదు. ఇది అనేక దైవ సన్నిధులతో నిండి ఉన్న మహాక్షేత్రం. ఆలయంలోకి ప్రవేశించాక మొదట భక్తులు గణపతిని దర్శించుకుంటారు విఘ్నాలు తొలగాలని. విద్యార్థులు, యువత, ఉద్యోగం కోరుకునేవారు కుమారస్వామిని దర్శించుకుంటారు. శివుడు గురుస్వరూపంగా దర్శనమిచ్చే రూపమే దక్షిణామూర్తి. వేదాలు, తత్వశాస్త్రం, జ్ఞానానికి ప్రతీకగా ఈ సన్నిధి ప్రసిద్ధి చెందింది. గురువారం రోజున భక్తులు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రతి శివాలయంలో చండీకేశ్వరునికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శివుడికి సమర్పించిన పూజలు, నైవేద్యాలు అన్నింటికీ సంరక్షకుడిగా ఆయనను భావిస్తారు. ఆలయంలో నవగ్రహాల సన్నిధి కూడా ఉంది. గ్రహదోష నివారణ కోసం భక్తులు ఇక్కడ దీపారాధన చేస్తారు. శివుడి ఆనంద తాండవ రూపమైన నటరాజస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆలయంలో తమిళ శైవ భక్తి ఉద్యమానికి చెందిన 63 మంది నయన్మార్ల విగ్రహాలు ఉన్నాయి. వీరు తమ జీవితాలను శివభక్తికి అంకితం చేసిన మహానుభావులు.

గర్భగుడిలో కొలువైయున్న శ్రీ ఆది కుంభేశ్వర స్వామి అత్యంత ప్రశాంతంగా దర్శనమిస్తారు. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఈ లింగం అమృతం కలిసిన పవిత్ర మట్టితో ఏర్పడిన స్వయంభూ స్వరూపంగా భావించబడుతుంది. ఈ కారణంగా కొన్ని ప్రత్యేక ఆరాధనా విధానాలు పాటిస్తారు. ప్రధాన ఆలయానికి సమీపంలోనే అమ్మవారు మంగళాంబిక ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తారు. ఈ తల్లిని మంత్రపీఠేశ్వరి అని కూడా పిలుస్తారు. విద్య, వివాహం, సంతానం, ఐశ్వర్యం కోరుకునే భక్తులు ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకుంటారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారి అలంకరణలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

దేవాలయాలు మనకు దైవదర్శనం అందిస్తే, పవిత్ర తీర్థాలు మనసుకి ఆత్మకు పవిత్రతను అందిస్తాయని భారతీయ సాంప్రదాయం చెబుతుంది. అలాంటి అత్యంత పవిత్రమైన తీర్థాలలో దక్షిణ భారతంలో మహామహం తీర్థం. కుంభకోణం మధ్యలో ఉన్న ఈ కొలనును మహామహం ట్యాంక్ అంటారు. ఈ తీర్థంలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు భావిస్తారు. గురుగ్రహం సింహరాశిలోకి ప్రవేశించిన సమయంలో తమిళ మాసమైన మాసిలో వచ్చే మఖ నక్షత్రం రోజున ఈ మహోత్సవం నిర్వహిస్తారు. ఇది సుమారు 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పవిత్ర మహామహం కొలనులో అనేక తీర్థభావులు ఉన్నాయి. ప్రతి బావి ఒక పవిత్ర నది లేదా దైవంతో అనుసంధానించబడి ఉంటుంది. భక్తులు ఒక్కో బావి వద్ద ప్రార్థనలు చేస్తూ తీర్థస్నానం చేయడం ఆనవాయితీ. తీర్థస్నానం అనేది కేవలం నీటిలో మునగడం మాత్రమే కాదు, మనలోని అహంకారం, అసూయ, కోపం, ద్వేషం వంటి చెడు భావాలను విడిచిపెట్టడం.

శ్రీ ఆది కుంభేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని కుంభకోణం పట్టణం మధ్యలో ఉంటుంది. దేశంలోని అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. విమాన మార్గం అయితే తిరుచిరపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడి నుండి ఆలయం 90 నుండి 95 కిలోమీటర్లు

దూరంలో ఉంటుంది. అక్కడ నుండి ట్యాక్సీ తీసుకుంటే 2 గంటల ప్రయాణం. రైలు మార్గం అయితే కుంభకోణం రైల్వే స్టేషన్లో దిగితే కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఆలయం ఉంటుంది. రోడ్డు మార్గం గుండా వెళితే ఇంచుమించు విమాన మార్గం అంత దూరమే ఉంటుంది. అయితే ఉదయం వేళల్లో దర్శనం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆలయాన్ని ఉదయం పూట దర్శించడం మంచిది. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని. మరో ఆలయ దర్శనం చేసుకుందాం రేపటి క్షేత్రదర్శినిలో.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఈరోజు 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో రోగ నిర్ధారణ పరీక్షలు ఈ అంశం గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. తప్పక వినండి.
1: వైద్యరంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఏడు 7:30 మీకెంతో ఇష్టమైన జనరంజని. జనరంజని కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన పాటలు కోరి వినాలి అనుకుంటే ఏ నెంబర్కి కాల్ చేయాలో మీకు తెలుసు. అయినా కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. 0402324052. ఈ నెంబర్కి మీకు నచ్చిన పాటను తెలియజేస్తూ పక్కన మీ పేరుని జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీకు నచ్చిన పాటని మేము వినిపిస్తాం.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2324

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని, యువత గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పతకం గెలిచిపెట్టారు. క్రికెట్లో జింబాబ్వేపై చివరి T20లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలెక్కని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఒక వీడియో సందేశంలో తెలియజేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ నమ్మదగిందిగా పారదర్శకంగా ఉండాలని, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని అని అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటి చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీతా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
1: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं के
0: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నీలేకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ, దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024ను సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు.

0: పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథస్వామి, బలభద్రస్వామి, దేవి సుభద్రల పవిత ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్దంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వేంచేసి పవిత్ర నీలాద్రి బీజే ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం, ఆధ్యాత్మిక కోలాహల మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి బీజే ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ, జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, పరిష్కారాలను అన్వేషించడం వైపు యువశక్తిని మళ్లించినప్పుడు దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. యువజనులు క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానమైనప్పుడు అది సమగ్ర అభివృద్ధి దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ, దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి అర్థం చేసుకునేలాగా, ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 300,000 మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ధి చెందిన గ్రామాలే వికసిత్ భారత్కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చెక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के अलग अलग जिलों के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
0: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారులు, విద్యుత్, కుళాయి నీరు సౌకర్యం లభిస్తున్నాయని మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్లో వరుసగా 2వ రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చునని ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చానూ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయ్ చాను స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022లో సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా 3వ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పథకం గెలుచుకున్నారు. మీరాబాయ్ చాను సాధించిన ఘనతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 260

64 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్లో కూడా భారత్ పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది. క్రికెట్లో హరారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 49 బంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్సీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని కరవశం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్లో విజయం సాధించి భారత్ జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం, రోగ నిర్ధారణ పరీక్షలు ఈ అంశం గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన రోగ నిర్ధారణలో ఇన్వెస్టిగేషన్స్ పాత్ర, ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ ఏ మల్లేష్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతమున్న వైద్య విధానంలో రోగ నిర్ధారణ చేయడానికి రకరకాల టెస్టులు, ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది. ఒక సాధారణ వ్యక్తి ఏదైనా ఒక సమస్యతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ టెస్టులు చేయించాలంటారు?
1: సార్, ఈ రోజుల్లో మనకి ఎప్పుడైనా టెస్టులు అవసరం ఉన్నప్పుడు ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ ఫిజిషియన్ చెప్పిన దాన్ని బట్టి ఏవైతే టెస్టులు ఉంటాయో ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ కూడా మనకు అవసరమైన టెస్టులు, లిమిటెడ్ టెస్టులు అడ్వైజ్ చేసేది. కానీ ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్లు ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్, రొటీన్ మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేది ఒక ప్యాకేజ్ డిజైన్ చేసి అవి మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయి. మనకి 30 పారామీటర్స్, 50 పారామీటర్స్ అని వెళ్తున్నాం. యాక్చువల్లీ మనకి రిక్వైర్మెంట్ ఉంది, 40 పారామీటర్స్ రిక్వైర్మెంట్ ఉందా లేదు, అక్కడ డిస్కౌంట్ వస్తుంది, ఏదో షాపింగ్ మాదిరి 1+1 వస్తుంది, కాంబో ఆఫర్ వస్తుంది అనే వేలో వెళ్తున్నామా అనేది మనం గమనించుకోవాలి. అట్లా వెళ్లే కన్నా ముందు ఏం చేసుకోవాలంటే ఒక ఫ్యామిలీ డాక్టర్, నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నార్మల్ పర్సన్ ఉన్నాడా లేదు, ఏదైనా కోమార్బిడిటీస్ ఇష్యూస్ ఉన్నాయా, అదొకటే అని కాకుండా మన ఏజ్ క్రైటీరియా, ఏ ఏజ్ దాంట్లో ఏ స్లాట్లో ఉంటున్నాం మనం, జెండర్, మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ ఒక మైనర్ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు మీకు ఈ టెస్ట్లు ఓకే, మీకు కావాల్సింది ఈ 30 పారామీటర్స్ అని కాకుండా అట్లీస్ట్ మీకు ఒక సూటబుల్ 10 పారామీటర్స్ సరిపోతుంది. అట్లా కాకుండా డాక్టర్ని అప్రోచ్ కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఓకే 30 పారామీటర్స్ వస్తున్నాయి అని పోతున్నాం. ఆ 30 పారామీటర్స్లో అన్నెసరీ టెస్ట్లు అంటే అన్నెసరీ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యే ఎక్స్రే టెస్ట్లు కానీ, ఒక్కోసారి మాకు ఐ వాల్యూ మా ఫాదర్కి పేరెంట్స్కి మంచి టెస్టులు కావాలని అన్నెసరీ సిటీ బ్రెయిన్, సిటీ చెస్ట్ అలాంటివి కూడా అన్నెసరీ. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఉన్న ఆరోగ్యం కూడా రేడియేషన్కి ఎక్స్పోజర్ అయ్యి ఇబ్బందికరంగా ఉండే ఛాన్స్ ఉంది సార్.
0: ప్రస్తుతం ఉండే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రజలు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో సెర్చ్ చేసి ఏ చిన్న కంప్లైంట్ కనబడ్డా రకరకాల టెస్టులు అవసరమున్నా లేకపోయినా

0: చేయించుకొని మరింత సమస్యల పాలవుతున్నారు. అటు ఆర్థికంగా నష్టమవుతుంది, అటు ఆరోగ్యపరంగా కూడా నష్టమవుతున్నారు. డాక్టర్ గారు సూచించిన మేరకే టెస్టులు చేయించుకున్నట్లయితే వ్యాధి నిర్ధారణ చేయడం అనేది సులభతరం అవుతుంది, దానికి తగ్గట్టుగా చికిత్స చేయడం కూడా వీలవుతుంది. ప్యాకేజీల మోజులో పడో ఆఫర్లో వస్తుందని చెప్పేసి అవసరం లేని టెస్టులు కూడా చేయించుకుంటున్నారు. ఇలా అవసరం లేని టెస్టుల్లో నష్టం కలిగించే టెస్టులు ఏముంటాయి?
1: అవసరం లేని టెస్ట్లలో కంటే ముందు సార్, మనం ఏదైతే ఒక ప్యాకేజ్లో లైక్ రెగ్యులర్ మాస్టైల్ చెకప్ వెళ్తున్నాం, మనం హెల్దీ పర్సన్, ఒక 35 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పర్సన్, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడున్న దాంట్లో ఏమైందంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అని ఉంది. ఇది గుడ్ ఐడియా సార్, ఎప్పుడే కానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మనకి ముందు చూపుగా ఏదన్నా మైనర్ ఇష్యూస్ ఉంటే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై అవుతాయి కాబట్టి డయాగ్నోస్ ఈజీగా అవుతుంది, డాక్టర్ని అప్రోచ్గా అవుతాం. దాన్ని బేస్ చేసుకొని ఏమవుతుందని అంటే దాంట్లో కూడా ఒక సిఆర్పి టెస్ట్ అని ఎక్స్రే ఉంది. నార్మల్ పర్సన్కి సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఇన్ఫెక్టివ్ డిజార్డర్లో మాత్రమే ఉంటుంది, కానీ ఈ సిఆర్పి అనేది ఇప్పుడు రెగ్యులర్ అన్ని టెస్ట్లలో సిఆర్పి యాడ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఒక పారామీటర్ ఇంక్రీజ్ అవుతుందని. అట్లే ఒక ఎక్స్రే చెస్ట్ అవసరమున్నా లేకున్నా యాడ్ అవుతుంది, ఒక పారామీటర్ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే టెస్ట్లు ఎక్కువ వస్తుంది, దాంతోపాటు ఏదైనా కొంచెం టెస్ట్లు వచ్చిన తర్వాత మైల్డ్ బోల్ లెటర్స్లో కానీ రెడ్ కలర్లో కానీ ఇట్లా రాగానే మనకు ఒక యాంగ్జైటీ ప్యానిక్ అయిపోతాం, ఓ దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాం. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఇంటర్నెట్ ఎలా ఇస్తుంది అంటే డిస్క్లైమర్ ఇస్తుంది కింద, ఐఎమ్ నాట్ ట్రూ డాక్టర్, గో టు కన్సల్ట్ ది కన్సల్టెంట్ అని చెప్తుంది. కానీ దాన్ని చెప్తుంది మనం యాంగ్జైటీ వల్ల మళ్ళీ అగైన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అది వెళ్ళేది సెకండ్ టైం వెళ్ళే దానికంటే మనం ముందే ఆ టెస్ట్ చేసుకునే ముందే వెళ్తే ఆయన అట్లీస్ట్ అడ్వైజ్ చేస్తాడు. వెళ్ళిన తర్వాత కూడా తను మీకు ఇది బార్డర్ లైన్లో ఉంది పర్లేదు అన్నా కానీ మనకు ఒక యాంగ్జైటీ ఉంటుంది, లేదు డాక్టర్ గారు ఇంకా దానికి ఏమైనా డీప్ ఇన్వెస్టిగేషన్ రాస్తాం. ఆయన నో అని లేకుండా ఇంకా కొంచెం డీప్ ఇన్వెస్టిగేషన్ వెళ్తాడు. డీప్ ఇన్వెస్టిగేషన్ వెళ్తున్నా కొద్దీ ఏమవుతుందని అంటే ఇంకేమన్నా అన్నెసరీ రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ ఇలాంటి దానివల్ల ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
0: మనసు రోగానికి మందు లేదంటారు, అయితే అనవసరమైన టెస్టులు చేయించుకొని శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు పాడు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఒక నిష్ణాతుడైన వైద్యుడి సలహా మేరకే మనకు కలుగుతున్న ఇబ్బందిని వివరించి దానికి తత్సంబంధిత పరీక్షలు చేయించుకొని రోగ నిర్ధారణ చేసుకొని చికిత్స తీసుకొని ఉత్తమం అంటారు.
1: రైట్ సార్.
0: మీరు ఒక మాట అన్నారు, రేడియేషన్ను ముఖ్యంగా రేడియోలాజికల్ టెస్టులు సిటీ స్కాన్ లాంటివి డాక్టర్ గారిని సూచించకుండానే మాకు ఇంకా క్లారిటీ వస్తుందని చెప్పి, లేదంటే ఆ ఫలానా డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఇది చేయాలని, కాంట్రాస్ట్ అని దానికి ఒక డై ఇంజెక్షన్ లాంటివి ఇచ్చి కొన్ని పరీక్షలు చేయించుకుంటే బెటర్ క్లారిటీ వస్తుందంటారు. కొన్ని జబ్బులకి క్లినికల్ ఎగ్జామినేషన్తోనే డయాగ్నైజ్ చేయొచ్చు అంటారు డాక్టర్లు.
1: రైట్ సార్. ఇలాంటివి సార్ మనము ఎప్పుడు కూడా టెస్ట్లది ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో ఒక 2 టైప్స్ ఉంటుంది. మన సెల్ఫ్ టెస్ట్లలో ఏమవుతుందంటే నేను ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఇయర్లీ నాకు మా కార్పొరేట్ వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకోమన్నారు, ఈ హెల్త్ చెకప్లో ఈ ప్యాకేజెస్ ఉన్నాయని వెళ్తూ ఉంటాం. అది కాకుండా ఏమవుతుందంటే మా పేరెంట్స్ ఉన్నారు, మా పేరెంట్స్కి నేను చాలా టెస్టులు చేయించాలి, చాలా టెస్టులు ఈ ఏజ్లో ఉన్నారు అనేసి ఆ చాలా టెస్ట్లలో ఏమవుతుందంటే 30,000 ప్యాకేజ్లు అనేసరికి యాడ్ ఆన్ అవుతుంటాయి. సిటీ చెస్ట్ ఉంటుంది, సిటీ బ్రెయిన్ ఇంక్లూడింగ్ సిటీ కరోనరీ యాంజియోగ్రాము ఇలాంటివి కూడా మనం ఓన్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ ఓన్గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్నెసరీ దానివల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ వస్తుంది, దాంతోపాటు యాంగ్జైటీ ప్యానిక్ కూడా వస్తుంది. అన్నెసరీ టెస్టులు చేసుకునే ముందు డాక్టర్ సలహా మేరకు మనకు ఎంత లిమిటెడ్గా ఉన్నది అనేది డాక్టర్ వెరిఫై చేసుకున్న తర్వాత చేసుకుంటే బెటర్ ఉంటుంది సార్.
0: డాక్టర్ గారు, మనం గమనిస్తుంటాము ఇలా రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటివి చేసే ముందు సీరం క్రియాటినిన్ అని ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంటారు.
1: అవును.
0: ఎందుకు చేస్తారు
1: ఈ సీరం క్రియాటిన్ టెస్ట్? ఎప్పుడైతే మనకు కాంట్రాస్ట్ ఇస్తారు సార్, అంటే కాంట్రాస్ట్ కూడా అన్ని టెస్ట్లలో అవసరం ఉండదు. కొన్ని రొటీన్ టెస్ట్లు, సిటీ బ్రెయిన్ ఉంది, ఎంఆర్ఐ స్పైన్ ఉంది, రెగ్యులర్ దాంట్లో కాంట్రాస్ట్ అవసరం ఉండదు. రెగ్యులర్ కాకుండా ఇంకా కొంచెం కాంట్రాస్ట్లో ఏమవుతుందంటే ఇంకెక్కడైనా లీజన్ ఉంటే మనకు ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది అనేది ఒక కాంట్రాస్ట్ మెడిసిన్ ఇస్తారు సార్. కాంట్రాస్ట్ మెడిసిన్ మన వెయిన్ త్రూ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనకి ఇన్పుట్ ఎలా వెళ్తుందో కాంట్రాస్ట్ మళ్ళీ అవుట్పుట్కి వెళ్ళిపోవాలి, అంటే ఫిల్టర్ అయిపోవాలి. ఫిల్టర్ చేసేది ఏది బాడీలో అంటే కిడ్నీ ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ కాంట్రాస్ట్ చేసే ముందు మన కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదా చూసుకున్న తర్వాత, ఫిల్టరేషన్ బాగుంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ కిడ్నీలో ఏదైనా ఫిల్టరేషన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుగురించి సీరం క్రియాటిన్ అనేది మ్యాండేటరీ సార్.
0: మనం గమనిస్తుంటాం ఈ వాతావరణ కాలాలు మారినప్పుడు, వర్షాకాలం నుంచి చలికాలము, చలికాలం నుంచి ఎండాకాలం వచ్చేటప్పుడు సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్ డిస్కంఫర్ట్స్ వస్తుంటాయి. జలుబు, జ్వరము, దగ్గు, ఆయాసము, ఉదర సంబంధమైన సమస్యలు వస్తుంటాయి బయట ఎప్పుడన్నా భోజనం వేరే చోట చేసినా కానీ. ఇలాంటి వాటికి కూడా ఎక్కువ

0: టెస్టులు చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఎలాంటి టెస్టులు చేస్తే కరెక్ట్ అంటారు?
1: ఎప్పుడైతే సీజనల్ డిసీజెస్ వస్తూ ఉంటాయో, సీజనల్ డిసీజ్లో మనం ఏం చేస్తున్నాం అంటే వన్ డే డ్యూరేషన్ ఫీవర్కి కూడా నెక్స్ట్ డే వెళ్ళి, ఈవెన్ కొందరు డాక్టర్స్ చెప్తూ ఉంటారు మీకు ఈరోజు వన్ డేనే ఉంది, ఈ టెస్టులు చేయడం వల్ల మీకు ఉపయోగం లేదన్నా కానీ, లేదండి డాక్టర్ గారు మీరు టెస్టులు చేయడం వల్ల నాకేమన్నా బయటపడుతుందేమో, అంటే ఏదైనా మలేరియా టెస్ట్ వస్తుంది, టైఫాయిడ్ టెస్ట్ వస్తుంది, ఇలాంటి టెస్టులు, డెంగ్యూ ఫీవర్ ఉంది, డెంగ్యూ సీజన్ నడుస్తుంది అనేసి మనమే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము అండ్ ఫోర్స్ చేస్తుంటాం డాక్టర్ని. కానీ ఏ ఫీవర్, ఏ సీజనల్ ఫీవర్ కానీ ఆర్ రెగ్యులర్ ఎపిడమిక్ కానీ ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మనం ఒక డ్యూరేషన్ టైం ఇవ్వాలి, ఒక 3 to 4 డేస్, అంటే ఒక 5th డే టెస్టులు చేస్తే కానీ మనకు కరెక్ట్ అక్యురేట్ టెస్ట్ రిజల్ట్ రాదు. అదర్వైజ్ ఏమవుతుందంటే ఫాల్స్ నెగిటివ్ రావచ్చు, ఫాల్స్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది సార్. ఎప్పుడు కూడా వెయిట్ చేసి టెస్టులు చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
0: ముఖ్యంగా మనం గమనిస్తుంటాము ఇలాంటి సీజనల్ డిజార్డర్స్లో ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చిందంటే తగ్గుముఖం పట్టకపోతే పరీక్ష చేసి అది టైఫాయిడనో లేదా మలేరియానో డెంగ్యూనో నిర్ధారించిన తర్వాత కుటుంబంలో ఇంకొకరికి జ్వరం వస్తే అదే మందులు వాడడం మొదలు పెడతారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
1: ఈ మధ్యలో రీసెంట్గా ఏంటంటే ఇంట్లో ఒకరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ కూడా ఒక కన్సల్టేషన్కి ఒక పేషెంట్ ఒక మెంబర్ వస్తాడు. ఒక మెంబర్ వచ్చిన తర్వాత సార్ మా మిస్సెస్కి కానీ మా పిల్లలకు కానీ ఆర్ మైబీ మా హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ సేమ్ సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నాయి, మీరు రాసిన మెడిసిన్స్ సేమ్ ఇదే మెడిసిన్స్ వాళ్ళకి యూజ్ చేయొచ్చా అంటే ఎప్పుడు కూడా ఇండివిజువల్ సార్, మన బాడీ కొన్ని మెడిసిన్స్కి సెన్సిటివ్ ఉండొచ్చు, కొన్ని మెడిసిన్స్కి రెసిస్టెన్స్ ఉండొచ్చు. అందుగురించి ఎవ్రీ మెడిసిన్ కూడా యూనిక్ మెడిసిన్ అండ్ మన శరీర తత్వాన్ని బట్టి డాక్టర్ అడ్వైజ్ చేస్తూ ఉంటాడు. అంతేగాని మీకు ఇచ్చిన టాబ్లెట్ని తీసుకొని వెళ్ళి ఓకే కొన్ని టాబ్లెట్స్ ఉండొచ్చు, మైల్డ్ పెయిన్ కిల్లర్స్ ఉండొచ్చు, లేదు పారాసిటమాల్ టాబ్లెట్స్ షూటబుల్ కావచ్చు. అంతేగాని ఇదే బేస్ చేసుకొని అన్ని టెస్టులు సార్ ఎట్లా ఒక యాంటీబయాటిక్ రాసిండు కదా, నాకు కామన్ కోల్డ్ ఉంది, స్నీజింగ్స్ ఉన్నాయి, సేమ్ బాడీ పెయిన్స్ ఉంది కదా, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇదే టాబ్లెట్స్ యూజ్ చేద్దామని చాలా హానికరం.
0: కొన్ని కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద ఒక్కల వేలు ముద్ర ఇంకొకరితో సరిపోదండి, భగవంతుడు సృష్టి రచన అంత గొప్పది. అలాంటప్పుడు ఒకరికి వచ్చిన జబ్బు అందరికి అలా సిమిలర్గా ఉంటుందని ఆ కండిషన్స్ని బేరేజ్ వేసుకొని జస్టిఫై చేయకుండా అదే మెడిసిన్ వాడినట్లయితే జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందంట.
1: ఎక్కువ ఉంటుంది సార్. దానికి ఏమవుతుందంటే అన్నెసరీ యాంటీబయాటిక్స్ వాడడం, అన్నెసరీ స్టీరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే బాడీ కూడా ఒక సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్ తర్వాత బ్యాక్టీరియా ఇమ్యూనిటీని పెంచుకుంటూ మన ఇమ్యూనిటీని రిడ్యూస్ చేస్తూ ఉంటుంది, డోసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అందుగురించి ఎప్పుడు కూడా ఒక 3 to 4 డేస్ ఆర్ 5th డే తగ్గని స్టేజ్లో అప్పుడు టెస్టులు చేసుకున్న తర్వాత సూటబుల్ యాంటీబయాటిక్స్ వాడడం అనేది చాలా.
0: ఏ యాంటీబయాటిక్ అయితే ఆ రోగానికి గుణం కనిపిస్తుందో అది నిర్ధారించుకుని డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఇది మీరు చెప్పిన సాధారణమైన సీజనల్ డిజార్డర్స్, నిత్య జీవితంలో ఎదుర్కొనే వాటికి సంబంధించిన సమస్యలు. అయితే కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తీవ్రతరంగా ఉంటాయి, వెంటనే స్పందించకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి టెస్టులు ఏముంటాయి, ఏ పరిస్థితుల్లో వెంటనే వైద్యుని సంప్రదించి వెంటనే పరీక్షలు చేయించి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు?
1: ఇలాంటివి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి సార్. ఎప్పుడు కూడా కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్స్, అదే సేమ్ సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ కిడ్నీ సిస్టమ్స్ ఉంటాయి అండ్ జెనైటో యూరినరీ సిస్టమ్ ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్, ఇవైతే మన దాంట్లో ఉన్న వైటల్ ఆర్గాన్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మనకేదో అబ్నార్మాలిటీ ఉంది కదా అని ఓన్ టాబ్లెట్స్ తీసుకోకుండా వైద్యుని పర్యవేక్షణలో కార్డియాలజిస్ట్ని సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏదో నాకు చెస్ట్ పెయిన్ ఉంది కదా అని ఓకే నేనే ఓన్గా యాంటాసిడ్ టాబ్లెట్ తీసుకోకుండా కంపల్సరీ నియరెస్ట్ అట్లీస్ట్ మీకు కార్డియాలజిస్ట్ అవైలబుల్ లేకున్నా కానీ మీకు ఫ్యామిలీ ఫిజిషియన్ నియరెస్ట్ వెళ్తే ఎట్లీ దాని రిలవెంట్వి ఓ రూల్డ్ అవుట్ చేసుకుంటాడు, ఈసీజీ ఆర్ ఇట్ మేబీ నెక్స్ట్ అవసరం ఉంటే ట్రాపన్ ఉన్నాయి ఇలాంటి టెస్టులు చేసుకున్న తర్వాత నెక్స్ట్ అవసరం ఉంటే రిఫరల్ డాక్టర్స్కి పంపిస్తూ ఉంటాడు సార్.
0: ముఖ్యంగా ఇది కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, ఆస్మా అటాక్ వచ్చినప్పుడు, ఇలాంటివి వచ్చినప్పుడు మనము సాధారణ వ్యాధుల పట్ల చూసినట్టుగా ఆగి వేచి చూసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉండదు, వెంటనే వైద్యుడి పర్యవేక్షణకు వెళ్ళాలి, వైద్యుడు సూచించిన మేరకు పరీక్షలు చేయించి ఆ రోగ నిదానంలో తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలంటారు.
1: అందుగురించి ఎప్పుడే కానీ మనం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళే ముందే ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక జనరలైజ్డ్ ఎవాల్యుయేషన్ చేసి ఆయన ప్రాబుల్ డయాగ్నోసిస్ నీకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు అనే తర్వాత అప్పుడు రిలవెంట్ డాక్టర్కి రిఫర్ చేస్తూ ఉంటారు సార్. ఈ జాగ్రత్త చాలా ముఖ్యం మనకి.
0: మీరు అన్నట్టు అనవసరమైన పరీక్షలు చేయించుకొని అవస్థపడి కంగారు పడి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమించి ఇంకొక సమస్యకు దారి తీయకుండా ఖచ్చితంగా నిత్య జీవితంలో ఏదైనా సమస్య తెలిసినట్లయితే సాధారణ డిస్కంఫర్టు సాధారణ జబ్బులైతే ఫ్యామిలీ ఫిజిషియన్ని కలిసి ఆయన సలహా మేరకు అవసరమైతే టెస్టులు లేదంటే వారు సూచించారు.

0: మేరకు టెస్టులు చేయించుకొని వైద్యం తీసుకోవడం ఉత్తమము. అలాగే ఒకవేళ కోమార్బిడిటీస్ అంటే క్రానిక్ డిసీజెస్ ఉండి వాళ్ళ సిస్టంలో ఒక డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ నిష్ణాతులైన వైద్యుడి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ వైద్యం కంటిన్యూ చేయడం ఉత్తమం అంటారు.
1: రైట్ సార్.
0: అంతేగాని ఇంటర్నెట్లో లభించే, సోషల్ మీడియాలో లభించే ఈ చిట్కాలు, చిట్కా వైద్యాలు, అలాగే హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ అంటే సమగ్రంగా లేని ఇన్ఫర్మేషన్ నమ్మి వైద్యం చేసుకోకూడదు, పరీక్షలు కూడా చేయించుకోవద్దు అంటారు.
1: రైట్ సార్.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ ఏ మల్లేష్ గారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, రోగ నిర్ధారణ పరీక్షలు అనే అంశం గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు మీకెంతో ఇష్టమైన జనరంజని.

జనరంజనిలో మొదటి రిక్వెస్ట్ ఎవరి నుంచి వచ్చిందో చూసేద్దాం. గుడ్ మార్నింగ్ జనరంజని అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మేడం, మీ వాయిస్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకోసం స్వర్ణకమలం చిత్రం నుంచి కొత్తగా రెక్కలొచ్చిన అనే పాటను వినిపించండి అంటున్నారు పద్మారావు నగర్ నుండి హనుమంతరావు, రియాజ్, విజయ, జ్యోతి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ జనరంజని అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. జనరంజని అంటే మాకెంతో ఇష్టం, ప్రతిరోజు తప్పకుండా వింటాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు రెడ్డి, శేఖర్, బబిత, కీర్తిష్, హరిశ్రిత, రాఖీ, కిట్టు, లావణ్య, రమేష్ బాబు, చందు, డాలీ, గౌరమ్మ, కుప్పం, చిత్తూరు జిల్లా నుంచి. వీరి కోసం స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. నేను మీ రోజు మీకు నచ్చిన పాటని మీరు వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలతో పాటు మీ పేరుని జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. నెక్స్ట్ రిక్వెస్ట్, స్వప్న మూవీలోంచి మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్రసారం చేయండి అంటున్నారు పుట్టపక్క నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, మిర్యాల తిరుమలయ్య, ఆండాలు చంద్రశేఖర్, శ్రీకాంత్. అలాగే స్వప్న మూవీ నుంచి ఇదే నా మొదటి ప్రేమలేఖ అనే పాటని వినిపించమని కోరుతున్నారు ఆనంద్ ఆత్మకూరు నుండి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరి కోసం స్వప్న మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట రాజశ్రీ, సాహిత్యానికి సత్యం సంగీతం.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు జనరంజని, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాత పాటని కోరుతున్న వారు, ఈరోజు సీనియర్ మధుర గాయని కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు, అలాగే నటుడు డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ పుట్టినరోజు. వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటున్నారు. మేము కూడా వివిధ భారతి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. వీరిద్దరి కాంబినేషన్లో అంతఃపుర చిత్రంలో వచ్చినటువంటి పాట అసలేం గుర్తుకు రాదు అనే పాటని వినిపించండి అంటున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, అలాగే భూదాన్ పోచంపల్లి నుండి ఎలుగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్. వీరి కోసం అంతఃపురం చిత్రం నుంచి చిత్ర ఇళయరాజా ఆలపించిన పాట. సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.

మీరు వింటున్నారు జనరంజని ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ రోజు సమయం 7:50. తరువాతి పాటని కోరుతున్న వారు పంతులమ్మ చిత్రం నుంచి సిరిమల్ల నీవే అనే పాటను వినిపించమంటున్నారు. చౌటుపల్లుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్. జిబ్లిక్పల్లి నుండి చిక్క, చక్రపాణి, చందన. వీరి కోసం పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్య ఆలపించిన ఈ పాట వేటూరి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: జనరంజనిలో తర్వాతి పాట గీతాంజలి చిత్రం నుంచి చిత్ర ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. ఈ పాటని కోరిన వారు మొట్ట నరసింహరావు, సంహిత హర్షిణి, దీక్షిత వర్ధిని. కరీంనగర్ జిల్లా అమన్గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరికోసం ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని.
1: శుభోదయం అండి.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: నేను వై వెంకటరెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నానండి.
1: అమ్మాయి బాగుంది సినిమాలోంచి, పాటల పల్లకిలో పాట ఉంటుంది కదా,
0: చాలా అద్భుతమైన పాట అడిగారు మీరు.
1: ఎందుకంటే ఈ పాటలో చిత్రమ్మ ఒక సంగీత రాక్షసి లాగా పాడారు.
0: అవునండి, అవును.
1: చాలా అద్భుతమైన పాట అనమాట.
0: చాలా మంచి పాట.
1: శివాజీ గారు కలిసి పాడారు ఈ పాటని.
0: అవునవును.
1: మన ఎంఎం శ్రీలేఖ గారి మ్యూజిక్ లో పాట వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాం. థ్యాంక్ యూ అండి.

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్ సిగ్గు

0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: డాక్టర్ రింగ్ రోడ్ బాబూరి సదానంద గౌడ్ మాట్లాడుతున్నాను మేడం.
0: సదానంద గౌడ్ గారు చెప్పండి, ఏం పాట కావాలి మీకు?
1: బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నాను. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఏం చేస్తున్నారు ప్రస్తుతం?
1: కొంగే జారిపోతుంది అమ్మమ్మ అనే సాంగ్.
0: ఓకేనండి, తప్పకుండా.

0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం బొమ్మిదేని లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ గారు వెల్ నోన్ శ్రోత.
1: అవును మేడం.
0: చెప్పండి, ఎలా ఉన్నారు
1: మురళి? బాగున్నాం మేడం.
0: ఏ పాట కావాలి?
1: జానకిరాముడు మూవీలోని నా గొంతు శృతిలోన.
0: వెరీ నైస్, తప్పకుండా చాలా మంచి పాట అడిగారు, మీకోసం ఆ పాట ప్లే చేస్తాం.

0: హలో
1: మేడం గారు నమస్తే అండి.
0: నమస్తే అండి, చెప్పండి.
1: నా పేరు భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: భాస్కర్ రావు గారు చెప్పండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉంటారు?
1: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి, ఎలా ఉన్నారు?
1: సరే మేడం గారు, ప్రేమించుకుంటారా సినిమా ఉంది మేడం గారు, అలా చూడు ప్రేమలోకం.
0: ఓకేనండి, వెరీ నైస్, మంచి పాట మీకోసం.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనందరి జనరంజనే ఇది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాత పాటని కోరిన శ్రోతలు జోగులాంబ గద్వాల నుండి కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతుల గ్రానేశ్వర్, రూప, రీతు మరియు సుజాత, స్వర్ణలత, శ్రీనివాస్, పార్సీగుట్ట, సికింద్రాబాద్ నుంచి. వీరు మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమంటున్నారు. వీరి కోసం కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి కొత్త కొత్తగా ఉన్నది అనే పాట, సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్

0: HIDF, MIDH, NHB, NRLM, NULM, Stand Up India, Mudra, CGT-MSC.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ని సంప్రదించగలరు.
2: జనరంజనిలో తరువాతి పాట చిరంజీవి నటించిన వేటా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట, చక్రవర్తి సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ నుండి మాడవయ్య సత్యనారాయణ, తిరుమల వర్షిణి, లక్ష్మణ్ యాదవ్, బాలమణి రమాదేవి, చాణుక్యరామ్ యాదవ్, నితిన్ రామ్ యాదవ్, పటేల్ నగర్ గౌలీపుర నుండి. వీరికోసం ఈ పాట

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: సమయం 8:50. మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజు. తరువాతి పాట నేను నానో చిత్రం నుంచి చిత్రపాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. కోరిన శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మనం, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్ర, చైత్రికాశ్రీ, రోహిత్ ఫ్రమ్ దస్తగిరి, సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి, బబ్బురి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, వీరికోసం ఈ పాట.

గరానముగుడు చిత్రం నుంచి నాగూర్బాబు చిత్ర పాడిన పాట కోరిన శ్రోతలు హేమలత విశ్వనాథ్ చౌటుపల్ నుండి. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి మహాలక్ష్మి మాధవి. రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణగౌడ్ ప్రణీత్ గౌడ్. వీరికోసం గరానముగుడు చిత్రం నుంచి ఈ పాట.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల సంస్కరణల బిల్లుపై ఈరోజు పార్లమెంట్లో జరిగే చర్చలో పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. యువత గణాన్ని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని ఈరోజు జరగబోయే చర్చల్లో ఎంపీలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. పాకిస్తాన్తో ఎటువంటి చర్చ

చర్చలు ఉండవని, ఏవైనా చర్చలు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్పై మాత్రమే కేంద్రీకృతమవుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అది భారతదేశంలో అంతర్భాగమని, పాకిస్తాన్ దాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని అన్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో జరిగిన 27వ కార్గిల్ విజయ దివస్ వేడుకల్లో రక్షణ మంత్రి పాల్గొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయ్ చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలియజేశారు. మీరాబాయ్ చాను విజయం దేశాన్ని గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆ దళానికి చెందిన సైనికులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది నవంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగే 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం కోసం జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధికారికంగా ఎంట్రీలు ఆహ్వానిస్తోంది. ఏషియాలోనే అత్యంత పురాతనమైన చలనచిత్రోత్సవమైన ఐఎఫ్ఎఫ్ఐలో ప్రధానమైన ఇండియన్ పనోరమా విభాగం ఉంటుంది. అందులో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్తో పాటు తొలిసారిగా దర్శకులుగా పరిచయం అవుతున్న వారికి డిజిటల్ వెబ్ సిరీస్కు కూడా అవార్డులు అందిస్తారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం జులై 17వ తేదీన ప్రారంభించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లోకి వచ్చింది. తొలి వారంలోనే మంచి స్పందన లభించిందని ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకటించింది. జులై 18 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 153 ఆసుపత్రుల్లో మొత్తం 437 మంది నగదు రహిత వైద్య సేవలు పొందినట్లు వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్లో వింటున్నాం 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి పాటలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఫోన్ తీసుకుని 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి ఏదైనా ఒక మంచి పాట మీరు వినాలి అనుకున్నారనుకోండి, 0402324085 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎవర్గ్రీన్ హిట్స్లో మీరు వినబోతున్నారు 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి పాటలు. ముందుగా ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరి మనసులో పుడుతుందో ఎవరికి తెలియదు, కానీ మొదటిసారి ఆ మనసు పలికే భావన మాత్రం జీవితాంతం మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి తొలి ప్రేమ అనుభూతిని చక్కని స్వరాలతో అందమైన సాహిత్యంతో మన హృదయాలకు చేరువ చేసిన పాట ఇది. నాని లావణ్య త్రిపాఠి నటించిన భలే భలే మొగాడివై చిత్రంలోని ఈ మధుర గీతం కోరిన శ్రోతలు ఆనంద్ ఆత్మకూరు నుండి వారి సతీమణి రోజా, సువర్ణ, లత, బబిత, అనిత కోసం ఈ పాట.

0: ఈ పాటని ఆలపించిన వారు నాని లసాచిన్ వారియర్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి గోపిసుందర్ సంగీతం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు, శ్రీమంతుడు చిత్రం నుంచి జత కలిసే అనే పాటను వినిపించమంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి. గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, అశోక్, సమత, వైష్ణవి. అలాగే కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, వీరి కోసం ఈ పాట.

ఈ పాటని ఆలపించినవారు సాగర్, సుచిత్ర, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు వేదవతి, జ్యోతి, రమణ, టీవీ గిరి, ఎస్ఎల్ ఎంచారి, నాగరాజు, రాహుల్, మానస, లక్ష్మణ్, అలాగే విద్వాన్, భాగ్యశ్రీ, బుల్లోడు, రుద్ర, రోజీ, స్టెల్లా, డేవిడ్, శామ్యుయల్, వరకుర, అది తప్పు రాశారు, సెయింట్ జోన్స్ రోడ్, సికింద్రాబాద్ నుంచి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:15. నేను మీ రోజీ. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఇతనూరి లక్ష్మయ్య.

జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్, మాలక్ష్మి, నాగాంజ్, అలాగే రవి రాయగిరి, దాసరి రవి రాయగిరి, వీరు కూడా ఏదైనా ఒక పాటను వినిపించమంటున్నారు ఫిదా మూవీ నుంచి. వీరి కోసం సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. మీకు నచ్చిన పాటని ఎవర్ గ్రీన్ హిట్స్లో మీరు వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు వింటున్నాం 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోంచి మంచి మంచి పాటలు. తర్వాతి పాటని కోరిన శ్రోతలు చలో చిత్రం నుంచి చూసి చూడంగానే నచ్చేసావే అనే పాటను వినిపించమంటున్నారు. భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలుగందులను గ్రామం నుండి పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ వీరికోసం ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే వేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェナレンジェニ
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాత పాటని కోరిన శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంస్కృత, మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుండి. వీరు జైల్లో కుశ చిత్రం నుంచి జస్ప్రీత్ జాజ్ అండ్ రానారెడ్డి పాడిన పాట అడుగుతున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మా నాగమణి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైనటువంటి మూవీస్ నుంచి సాంగ్స్. మీకు నచ్చిన ఏదైనా పాటని ఇయర్లోంచి వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి. తర్వాతి పాటని కోరిన శ్రోతలు నేను శైలజ చిత్రం నుండి ఏం చెప్పను అనే పాటను వినిపించమని కోరుతున్నారు. జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్. అలాగే నమస్తే వివిధ భారతి అంటున్నారు. నమస్తే అండి. స్వర్ణలత శ్రీనివాస్ పాసిగుట సికింద్రాబాద్ నుంచి. అలాగే సఫిల్ గూడ నుండి దుర్గా సారథి, వీరి కోసం ఈ పాట.

బాహుబలి 2 చిత్రం నుంచి సోనీ దీపు పాడిన పాట విన్నారు. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కుకుడాల వెంకటేశం యాదమ్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తర్వాతి పాట డిస్కో రాజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ ధవన్ సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు పడన కృష్ణా జిల్లా నుండి వీర కనకారావు పార్వతి, వీరి కోసం ఈ పాట.
2: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా, మీకు నచ్చినవి, మీరు కోరినవి, మరి తర్వాత గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది
2: నేను మీ రేడియో నేస్తం పద్మిని.
1: హాయ్ పద్మిని.
2: హలో రోజీ.
1: ఏంటి మరి ఈరోజు ఏంటి స్పెషల్? ఏం స్పెషల్ ప్రోగ్రామ్తో వచ్చేసావు?
2: స్పెషల్ నడుస్తుంది కదా పొద్దున్నీ మన వివిధ భారతిలో.
1: ఏంటి చిత్రమ్మ గారి బర్త్డే?
2: అంతే కదా, మరి ఇట్స్ అ బిగ్ సెలబ్రేషన్. చిత్ర గారి పుట్టినరోజు ఈ రోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు మనం వివిధ భారతి వేదిక సెలబ్రేట్ చేసుకోబోతున్నాం.
1: ఇంకా చిత్రమ్మ గారి బర్త్డే సందర్భంగా మంచి మంచి పాటలు వినిపించబోతుంది మీ పద్మిని. సో తప్పక వినండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భూగుగన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో కలిసి నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కృషి చేస్తానని రాష్ట దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గాంధీభవన్లో జరిగిన దివ్యాంగ ఉద్యోగుల కృతజ్ఞత సభలో తెలియజేశారు. స్థానిక సంస్థల్లో కోఆప్షన్ సభ్యత్వం, మంత్రివర్గంలో దివ్యాంగులకు ప్రాతినిధ్యం, ఇందిర మేళలో ప్రత్యేక కోటాంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెడతానన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పరీక్షను రద్దు చేసి స్వల్ప వ్యవధిలోనే మళ్లీ పరీక్ష నిర్వహించిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుటుంబం సమాజ నిర్మాణంలో తల్లి పాత్ర అత్యంత కీలకమని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన యుగానుకూల మాతృత్వం సదస్సులో ఆయన మాట్లాడుతూ వివాహం కుటుంబ వ్యవస్థలే సమాజానికి బలమైన పునాదులన్నారు. వైద్య రంగంలో నైతిక పునాదులు బలహీనపడితే సమాజంలో అభివృద్ధి గౌరవం దెబ్బతింటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు.

హైదరాబాద్లో ధన్వంతరి పురస్కారాల ప్రదానోత్సవం, తెలంగాణ ఆరోగ్య సంరక్షణ విధానంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారత అంతరిక్ష క్షిపణి అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పేరు పొందారు. 2015లో ఆయన ఇదే రోజున కన్నుమూశారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వేస్తాయి. క్రికెట్లో హరారేలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభోదయం. 80-90ల దశకంలో టక్కున గుర్తొచ్చే స్వరం వారిది, వారికి వారే సాటి అనే స్వర ప్రస్థానం. గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియా, 6 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా అయిన ఆ చిన్న కుయిల్. పాట ఏదైనా, అమ్మ పాటైనా

ఇలాగా ఎలాంటి పాటలైనా ఎలాంటి భావమైనా తెలుగులో పాడలేను పల్లవేనా అంటూ ప్రారంభించిన ఆ గాయని స్వర ప్రయాణం అద్వితీయంగా కొనసాగుతోంది ఈనాటికి కూడా. ఎవరు ఆ మలబార్ గాయని? ఇంకెవరు, మనందరికీ ఎంతో సుపరిచితమైన పద్మభూషణ్ కేఎస్ చిత్ర గారు. చిన్న కోయిల్ చిత్రగారి పుట్టినరోజు సందర్భంగా వారి స్వరాల తోటలో షికారు చేద్దాం మన ఆకాశవాణి వివిధ భారతి వేదికగా.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి మన తెలుగింటి ఆడబడుచు అయిపోయారు కేఎస్ చిత్ర. మరి వారి స్వర ప్రయాణం, వారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఎన్నో మంచి మంచి విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:11 దాటి 3 సెకండ్లు. చిత్రగారి మొదటి చాయిస్ అసలు సినిమా పాట కానే కాదట. కర్ణాటక సంగీత గురువు అవ్వాలని సంగీతంలో బీఏఎంఏ కూడా చేశారు వారు. గురువుగా కాకుండా ఇంకొక రకంగా తయారయ్యారు. అదే దేశం మెచ్చే ఉత్తమ నేపథ్య గాయని అయ్యారు శ్రీమతి కేఎస్ చిత్ర. ఇంతకీ వారి తొలి పాట రికార్డింగ్ ఎక్కడైందో తెలుసా? చిన్నతనంలోనే కేరళలో తిరువనంతపురం. ఆవిడ పుట్టిన రాష్ట్రం కేరళ రాష్ట్రం అని చెప్పుకున్నాం కదా. కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం ఆకాశవాణి కేంద్రంలో చిత్రగారి తొలి పాటని రికార్డ్ చేశారు. మన ఆల్ ఇండియా రేడియోతో ఎంతో ఆత్మీయ అనుబంధం చిత్రగారిది. ఎలా అంటే ఆకాశవాణి దూరదర్శన్లో అధికారిక గ్రేడ్ ఏ ఆర్టిస్ట్ శ్రీమతి కేఎస్ చిత్ర.

హ్యాపీ బర్త్డే చిత్ర గారు అంటూ ఎంతో మంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి మంచి పాటలు పాడాలి, మమ్మల్ని అలరించాలంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. రమణ గారు, రవికుమార్ గారు, నాగనాథ్ గుప్తా గారు, రేణుకా గోపరాజు, బాలకృష్ణ గారు, ఇంకా చాలామంది.

మరి కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం వింటున్నారు. మన గుర్తుకొస్తున్నాయిలో మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. 1979వ సంవత్సరంలో తొలిసారిగా మలయాళంలో కొమ్ముట్టి అనే చిత్రంలో ఎంజి రాధాకృష్ణన్ గారితో తొలి పాట పాడే అవకాశం వచ్చింది. ఎంజి రాధాకృష్ణన్ గారు సంగీత దర్శకులు అన్నమాట. కానీ ఆ సినిమా విడుదలే కాలేదు. కొంచెం నిరుత్సాహపడ్డారు చిత్రగారు. సినిమా వద్దు అనుకుని సంగీతంపైనే దృష్టి పెట్టారు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 1982వ సంవత్సరంలో ఒక ట్రాక్ పాడే అవకాశం వచ్చింది. ఇంతకీ ఆ ట్రాక్ యేసుదాస్ గారి సినిమా కోసం అనమాట. అయితే ట్రాక్ విని యేసుదాస్ గారు అన్నారట, చాలా బాగా పాడుతోంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి చేతే ఒరిజినల్ కూడా పాడిద్దామంటే. అలాగా యేసుదాస్ గారితో మొదటిసారి పాడే అవకాశం వచ్చింది చిత్రమ్మకి. అలా మలయాళంలో చిత్ర పాటలు విని తమిళంలో తొలిసారిగా ఇళయరాజా గారు అవకాశం ఇచ్చారు. ఏ సినిమాకి? సింధు భైరవి సినిమాకి. మొదటి రోజు ఇళయరాజా గారితో రికార్డింగ్. అప్పుడు ఒక విషయం జరిగింది, కన్నీళ్ళ పర్యంతం అయిపోయారట చిత్ర. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు అంత కన్నీటి పర్యంతం అయ్యారు, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయిలో. స్టూడియో క్లాక్లో సమయం 11:23 దాటి 24 సెకండ్లు. మరి మొదటి రోజు ఇళయరాజా గారితో రికార్డింగ్ చాలా ఒక విషయం జరిగింది, కన్నీళ్ళు పర్యంతం అయిపోయారు చిత్రకారు, అదేంటో చెప్తానన్నాను కదా. అది ఏంటంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా గారితో మొదటి రికార్డింగ్కి అనుకోకుండా ఆలస్యంగా వెళ్లారట చిత్రమ్మ. బాగా టెన్షన్ పడిపోయి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారట. పాడలేను, నా వల్ల కాదు అని భయంతో స్టూడియోలోనే ఏడ్చేశారట. అప్పుడు ఇళయరాజా గారు ఆమెను ఓదార్చి రికార్డింగ్ పూర్తయ్యాక ఎంతో అనునయంగా తన వద్దకు వచ్చి అత్యంత విలువైన త్యాగరాజస్వామి ఫోటోను బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించారట. నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, మంచి గాయనిగా స్థిరపడతావంటూ ఇచ్చిన ఆశీర్వచనం. అలా తొలి రోజుల్లో పాడిన సింధు భైరవి పాటకి తొలి జాతీయ పురస్కారం అందుకున్నారు చిత్ర. ఆ ఫోటో నీటికి తన పూజగదిలో ఉండి పూజించుకుంటున్నానంటున్నారు చిత్ర. మరి ఆ లెజెండ్స్తో అదొక లైఫ్ టైం మెమరీ అంటూ ఎన్నో ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని షేర్ చేశారు కేఎస్ చిత్ర. మరి సింధు భైరవి ఆ సినిమాలో జాతీయ పురస్కారం వచ్చిన ఆ పాట ఒకసారి వినేద్దామా?

ఈ పాట చిత్రగారి ఐకానిక్ సాంగ్స్లో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. నిండైన చీరకట్టు, కల్మషం లేని నవ్వు వారి ఆభరణాలు. భాష ఏదైనా భావం మాధుర్యం మారకుండా సింగిల్ టేక్లో పాటల్ని పూర్తి చేసే ప్రతిభ చిత్రగారిది. అందుకనే ఫిల్మ్ ఇండస్ట్రీ, ముఖ్యంగా పాటల ప్రపంచంలో సింగిల్ టేక్ సింగర్గా చిత్రగారిని పిలుస్తారు. మరి చిత్రగారి గురించి ఒక సరదైన విషయం ఉంది, అదేంటో చెప్తాను. ఏంటంటే, పాటలు ఒకటే కాదు, ఇంకొక అద్భుతమైన అభిరుచి కూడా ఉంది ఆవిడికి. అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి చిత్రగారికి పాటలు ఒకటే కాదు, ఇంకొక అద్భుతమైన అభిరుచి హాబీ ఉంది. అదేంటో చెప్తానన్నాను కదా, అదేంటంటే భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ హాబీ గురించి. ఎక్కడైనా మంచి ఇంటి డిజైన్ కనిపిస్తే అది గుర్తుపెట్టుకొని దాన్ని అందమైన డిజైన్గా ఒక పెద్ద ఆర్ట్గా గీసి దాచుకుంటారట. ఇది ఎంతో ఇష్టంట ఆవిడికి. ఇదే కాదు, ఏవైనా లైవ్ షోస్ ప్రదర్శనలు చేసే ముందు చాలా టెన్షన్ పడిపోతారట చిత్రగారు. మరి ఈ టెన్షన్ నుండి పక్కకి వెళ్ళడానికి ఏం చేస్తారు చిత్రగారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆవిడేం చెప్పారో తెలుసా, మైండ్ గేమ్స్ ఆడతాను, క్రాస్ వర్డ్స్ చేస్తాను, అలా చేస్తే నాకున్న టెన్షన్ అంతా దూరం అయిపోయి నేను అద్భుతమైన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలను అంటున్నారు ఈ చిన్న కోయిల్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం. ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. ఇక యేసుదాస్ గారిని ఒక తండ్రిలాగా, దైవంలాగా, గురువులాగా భావిస్తారు చిత్ర గారు. ఒకసారి ఒక అవార్డ్స్ ఫంక్షన్లో

వీరిద్దరూ కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారట. ఆ రోజు చిత్రగారికేమో తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి ఉంది. యేసుదాస్ గారు ఆమె దగ్గరికి వచ్చి తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారట. తల్లి, సంగీతం నీ లోపల ఉంది చిత్ర, నీ గొంతులో కాదు. నువ్వు భయపడకుండా స్టేజ్ ఎక్కు, మిగతా అదంతా నేను చూసుకుంటానని ఎంతో ధైర్యం చెప్పారట. మరి అదే కదా, ఒక తండ్రిగా, గొప్ప గురువుగా, తన శిష్యురాలిగా నన్ను ఎన్నో సందర్భాల్లో వెన్నంటే ఉండి నడిపించారు, ఈ రోజుకి కూడా నడిపిస్తున్నారంటారు చిత్రగారు. మరి వారిద్దరి

పాడారు చిత్రమ్మ. వేలల్లో పాటలు, వందల కొద్ది పురస్కారాలు. ఒక విషయం చెప్పనా, వారికొచ్చిన అవార్డ్స్ లిస్ట్ చదవడానికే 15 నిమిషాలు పడుతుందిట. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్తో పాటు 4 రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్న ఏకైక గాయనిమణి చిత్ర. భారతదేశంలోనే అత్యధికంగా యుగళగీతాలు పాడిన గాయని కూడా చిత్రగారే. అయితే ఆవిడ ఒకటి అంటారు, ఎన్ని సత్కారాలు పురస్కారాలు ఉన్నా తన విజయానికి అభిమానులు, శ్రోతల ప్రేమ, తన గురువుల సంగీత దర్శకులే కారణం అంటారు. ఎంతో సింపుల్సిటీగా ఉంటారు కదా చిత్రగారు. మరి ఇంకొక మంచి పాట విందాం, అమ్మ రాజీనామా చిత్రం నుండి ఒక అమ్మ పాట.

అల్లుడు గారు చిత్రం నుండి కెవి మహాదేవన్ గారి క్లాసికల్ హిట్ సాంగ్ కదా ఇది. చిత్రగారు యశ్దాస్ గారు కాంబినేషన్లో టాప్ 10లో ఉండే పాట ఇది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు కేఎస్ చిత్రగారి పుట్టినరోజు ప్రత్యేకం ఆ విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నాం. భారతీయ భాషలతో పాటు ఎన్నో ప్రపంచ భాషల్లో

మనం కూడా ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాల్సిన పాట ఇది. అమ్మ పాట ఎప్పుడు బాగుంటుంది, అందున చిత్రమ్మ పాడిన ఆ పాట ఎంతో ఆర్ద్రతగా మనసును తాకుతూనే ఉంటుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోల సమయం 11:47 దాటి 47 సెకండ్లు. ఇలా వారి గురించి విషయాలు చెప్పుకుంటూ పాటలు వింటూ

0: సమయం అస్సలు తెలియటం లేదు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలందరూ చాలా ఆత్మీయంగా ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. చిత్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, పాటలు అద్భుతంగా ఉన్నాయి, కార్యక్రమం బాగా కొనసాగుతుందంటున్నారు. దోర్నాల రేణుక గారు, బాలాజీ గారు, ఆరుసర్మూర్తి గారు, పోలేపల్లి శ్రీనివాస్ గారు మనకు సందేశాలు పంపించారు. ఇక పాడలేను పల్లవేనా అంటూ మాతృభాష మలయాళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ పాటలు పాడారు చిత్రమ్మ. ఒకే రోజు అన్ని దక్షిణాది భాషల్లో పాడిన రికార్డ్ చిత్రగారిది. ఇలా భాష ఏదైనా భావం మారకుండా పాడే ప్రతిభ మాత్రం వారి సొంతం. 6 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారం అందుకున్నారు. ఎందరో అగ్ర సంగీత దర్శకులతో పనిచేశారు. అలనాటి దిగ్గజాలైన కెవి మహదేవన్ గారు, ఇళయరాజా గారితో పాటు నేటి లేటెస్ట్ సంగీత దర్శకులైన హేషం అబ్దుల్ వహాబ్, ఏఆర్ రెహమాన్ వరకు వారి మ్యూజికల్ జర్నీ అత్యద్భుతమనే చెప్పాలి. ఇక గాయని చిత్ర అంటే కొన్ని పాటలు మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, వినిపించే కన్నా చిత్రగారు కనిపిస్తూ ఉంటారు. అలాంటి పాటలు కొన్ని ఐకానిక్ పాటల్లో మాతృదేవభావాలో వేణువై వచ్చారు భువనానికి. ఇక నా ఆటోగ్రాఫ్లో మౌనంగానే ఎదగమని ఇళయరాజా గారితో పాడిన అంతఃపురంలో అసలేం గుర్తుకు రాదు అనే ఇలాంటి పాటలు మన మనసుని ఎప్పుడూ తడుతూనే ఉంటాయి.

చిత్ర గారే అని తారీఫిచ్చారట. అది తనకి ఎంతో పెద్ద సత్కారమని మురిసిపోయానంటారు చిత్రమ్మ. ఇక ఆస్కర్ విజేత కీరవాణి గారితో ఎన్నో పాటలు పాడారు. మీకు తెలుసా, కీరవాణి గారి కోసం 1000 పాటలకు పైగా పాడారట చిత్ర. మరి ఆస్కర్ విజేత కీరవాణి గారికి కూడా ఎంతో ఇష్టమైన గాయని ఎవరు అని అడిగితే చిత్ర గారే అంటారు. ఎందుకంటే పర్ఫెక్షన్కి మారు పేరంటారు ఆయన. ఇక లండన్లో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో పాడిన తొలి భారతీయ మహిళా గాయని కేఎస్ చిత్ర. ఆమె స్వర మాధుర్యానికి అబ్బురపడి లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ ఆమెకు గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియాగా సత్కరించింది.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేక విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే ఒకసారి లతా మంగేష్కర్ గారు తన తర్వాత భావోద్వేగాలను వ్యక్తపరచగల గాయని ఎవరైనా ఉన్నారంటే అది

జీవితం ఎప్పుడూ పూలబాట కాదు. 2011వ సంవత్సరంలో తన బిడ్డను పోగొట్టుకున్న చిత్ర దాదాపు 2 ఏళ్ల పాటు పాటకు దూరమయ్యారు. అందరి ప్రోత్సాహంతో తిరిగి పాట ప్రయాణం కొనసాగించారు. అందుకే ఆ తర్వాత కాలంలో మనం గమనిస్తే పిల్లల పోటీలకు అతిథిగా హాజరవుతూ కనిపిస్తారు చిత్ర. భగవంతుడు నా బిడ్డను తీసుకెళ్ళినా వందల పిల్లలకి చిత్రమ్మగా దగ్గరయ్యానంటారు ఈ మాతృమూర్తి. పిల్లలకి వృద్ధ సంగీత కళాకారులను ఆదుకుంటూ సహాయంగా ఉంటారు ఈ స్నేహశీలి. మరి ఇప్పుడు చివరిగా విందాం ఇద్దరు పద్మభూషణ్లు, వాణి జయరామ్ గారు చిత్రమ్మ ఆలపించిన ఈ పాట.

ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని పాటలు విన్నా సరిపోవు కదా. ఇంకా ఎన్నో మంచి మంచి పాటలతో మనందరినీ అలరించాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొక్కసారి కేఎస్ చిత్ర గారికి పుట్టినరోజులు శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు చిత్రగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి సందేశం పంపించిన శ్రోతలందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు వస్తోంది. ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే వింటారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని సవినీయంగా ఆత్మీయంగా స్మరించుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకునే వరకు నిద్రపోకండి అని గొప్ప సందేశంతో మన దేశ యువతకి మార్గదర్శిగా నిలిచారు డాక్టర్ కలాం గారు.

ఆకాశం నీ హద్దుర చిత్రానికి సైంధవి పాడిన పాట విన్నారు. రచన వెన్నెలకంటి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:10 దాటి 30 సెకండ్లు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులో పేపర్ బాయ్గా జీవితాన్ని మొదలుపెట్టి శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని విశ్వవిజేతగా నిలిపిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మొహంపై ఎప్పుడూ చెదరని చిరునవ్వు, నిండైన ఆత్మవిశ్వాసంకి చిరునామా ఆయన. నిరాడంబరుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక దార్శనికుడిగా జ్ఞానాన్ని పంచుతూ దేశ యువతకి నిజమైన స్ఫూర్తిదాతగా నిలిచారు డాక్టర్ కలాం.

0: మహానటి చిత్రానికి రమ్య బెహ్రా ఆలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కీ జే మేయర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆకాశవాణి వివిధ భారతి ఛానల్లో. మరి ఈరోజు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని వారిని స్మరించుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వైఫల్యం వస్తే నిరాశ చెందవద్దని, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలోనే మొదటి ప్రయత్నం అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు డాక్టర్ కలాం గారు. ఆయన అంటారు తననే ఉదాహరణగా తీసుకోమని, ఎందుకంటే వారి జీవితంలో పైలట్ కాలేకపోయినా తొలిసారిగా పైలట్ అవ్వాలనుకున్నారట కలాం గారు. కానీ పైలట్ కాలేకపోయినా మొదట శాటిలైట్ ప్రయోగం విఫలమైనా సరే పట్టుదలతో పోరాడి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారు డాక్టర్ కలాం.

గోదావరి చిత్రానికి శంకర్ మహదేవన్ చిత్ర బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:20 దాటి 38 సెకండ్లు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటున్నాం మన ఈ కార్యక్రమంలో. 1969 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో డైరెక్టర్గా డాక్టర్ కలాం మన దేశ అంతరిక్ష పరిశోధనలకి కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఇచ్చారు. ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు, ఎందరో గొప్ప శాస్త్రవేత్తలకి గైడెన్స్నిచ్చారు. వారి సలహాలతో ఈరోజు మన దేశం చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్య L1 లాంటి విజయాలని సొంతం చేసుకోగలిగాం. ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం కూడా.

0: దొంగ దొంగ చిత్రానికి మనో చిత్రాలు పించిన పాట విన్నారు. రచన రాజశ్రీ, సంగీతం ఇఆర్ రెహమాన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో స్టూడియో క్లాక్లో సమయం 12:27 అవుతోంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటున్నాం. దేశ సేవ సంకల్పం, జీవితం, ఇదంతా నా కళ అనేవారు కలాం గారు. భారత అంతరిక్ష పరిశోధన తొలి రోజుల నుండి నేటి వరకు వారు చూపిన బాట, వారు అందించిన విజ్ఞానం అనిర్వచనీయం. ఆ ప్రయాణంలో ప్రతి విజయం ఒక అద్భుతమే. ఎన్నో క్షిపణులు తయారు చేశారు.

భారి హయాంలో. మిసైల్స్ లైక్ అగ్ని, పృథ్వీ, త్రిశూల్, నాగ్ మన దేశ రక్షణలో గర్వంగా నిలిచాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే పరమార్థమని చాటిన గొప్ప మనిషి కలాం గారు. అందుకే వారి ఆశయాలు సజీవం అంటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయసభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయసభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబాం రిషికాంత్ సింగ్, రాజా ముత్తుపాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని ఆయన అన్నారు.
1: मैं कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं। ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है। मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं। ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है।
0: ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం

0: తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు, ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్ష సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
1: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे, तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो, सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: पेपर लीक जरिए संघटन एदुर्कोवडानिकी बिल्लुलो कठिनमैन शिक्षा स्मृति निबंधनलु उन्नायि. లోక్సభలో లిస్టు చేసిన జెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూడ్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకుముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందనీలేఖని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపైన దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజీల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచిపేయడం గానీ, దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం గానీ సీఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సీఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ, అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక

సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ, క్షిపణుల అభివృద్ధి, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జులై 25వ తేదీన డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది.

0: బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సిఆర్పీఎఫ్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 30 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం అంటుంది మీ పద్మిని.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం. కలాం గారు పిల్లలతో పాటు ప్రతి ప్రాణిని ప్రేమించేవారట. అందుకే ఆయన ఎప్పుడూ శాకాహారమే తినేవారట. అతి సాధారణ జీవితం. 3 ప్యాంట్లు, 6 షర్ట్లు, 3 సూట్లు, 1 వాచ్, వేలల్ల పుస్తకాలు, ఇదే వారి ఆస్తి అని చెప్పేవారు. పుస్తకాలంటే ఎంతో ప్రాణంగా ఉండేది కలాం గారికి అని ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు. కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు వారి సొంతం. విద్యార్థులు రాసిన ప్రతి ఉత్తరానికి ఎంత ఓపికగా కృతజ్ఞతలు తెలుపుతూ తిరిగి ఉత్తరాలు రాసి పంపేవారట. వారు ఎప్పుడూ ఒక్కటే మాట చెప్పేవారు, దేశ భవిష్యత్తు యువత విద్యార్థుల్లోనే ఉందని బలంగా నమ్మారు కలాం గారు. అందుకే చివరి శ్వాస వరకు విద్యార్థుల మధ్య గడుపుతూ బోధిస్తూనే మనందరికీ దూరమయ్యారు.

నా ఆటోగ్రాఫ్ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 40 సెకండ్లు.

0: డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. ఉపాధ్యాయుడుగా, శాస్త్రవేత్తగా, మాజీ రాష్ట్రపతిగా మాత్రమే కాదు, రచయితగా కూడా యువతను ఇన్స్పైర్ చేసే పుస్తకాలు రాశారు డాక్టర్ కలాం. ముఖ్యంగా చెప్పాలంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ పుస్తకంలో తగినంత సంపద వనరులు లేకపోయినా పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఎంతో అద్భుతంగా రాశారు కలాం గారు. అందరం ఒక్కసారైనా చదవాల్సిన పుస్తకాల జాబితాలో తప్పక చేర్చుకోవాలి వింగ్స్ ఆఫ్ ఫైర్ని. అందుకనే పిల్లలతో తప్పకుండా చదివించాలంటున్నారు పుస్తక విశ్లేషకులు. ఇంతకీ మీరు చదివారా వింగ్స్ ఆఫ్ ఫైర్? చదివితే మీ ఉద్దేశం ఏంటో 0402324085204023240285 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విమానం చిత్రానికి మంగ్లీ ఆలపించిన పాట విన్నారు. రచన సంగీతం చరణ్ అర్జున్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:54 దాటి 3 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం మీరు చదివారా అని శ్రోతలను అడిగితే చాలా మంది శ్రోతలు స్పందించారు. ముందుగా రవళి గారు ములకలపల్లి నుండి రాస్తున్నారు. 2005 ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్తో పాటు అదనంగా అడిషనల్గా ఉండేది వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం. నేను చదివాను, నాకు మళ్ళీ మరొకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఒక విజేత ఆత్మకథ ఇదే వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో. అబ్దుల్ కలాం గారు చాలా ఇన్స్పైరింగ్గా రాశారు. ఎంత నిరాశ ఉంటే అంతకి రెండింతలుగా ఉత్సాహపరిచే మాటలు ఎన్నో ఉన్నాయి అందులో అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులందరూ. ఇక మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకి ఒక సందేశం పంపించారు. అబ్దుల్ కలాం గారిని వారి వర్ధంతిని పురస్కరించుకొని మనం ఎంతో వినయంగా సవినయంగా వారిని స్మరించుకుంటున్నాం. ప్రోగ్రాం చాలా బాగుంది, కార్యక్రమం బాగుందంటూ మనకు సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2015 జూలై 27 అంటే ఈ రోజున మేఘాలయలో ఐఐఎం షిల్లాంగ్ విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ కూలబడి మనందరికీ దూరమయ్యారు కలాం గారు. భౌతికంగా దూరమైన మన దేశ అంతరిక్ష చరిత్రలో, దేశ రక్షణలో సమకూర్చిన మిసైల్స్ నిధిలో వారెప్పటికీ చిరంజీవే. ఆ మేధావికి మరొక్కసారి మనసారా స్మృత్యాంజలి సమర్పిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: రాజా చిత్రానికి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన సామవేదం షణ్ముఖ శర్మ. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 1 గంట దాటి 38 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా భీమ్లా నాయక్ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

మంచి హుషారైన పాట విన్నాం కదా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 2 ఏళ్లలోనే ఈ స్టేషన్ను నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డిసెంబర్ 2026 నాటికి సిరిసిల్ల, 2028 జూన్ నాటికి వేములవాడ, 2029 నాటికి కొత్తపల్లికి రైల్వే అనుసంధానం పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 48,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని, తెలంగాణకు 5 వందే భారత్ రైళ్లు, 3 బుల్లెట్ రైళ్లు మంజూరయ్యాయని తెలిపారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్టు కొనుగోలు చేసి తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ,
1: 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట పాఠశాల ప్రారంభం అయిన సమయానికి వేడి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం.
0: దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

జై జవాన్, జై కిసాన్తో పాటు ఇకపై జై యువ నినాదంతో ముందుకు సాగాలన్నారు. హైదరాబాద్లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన, సిబిఎస్ఈ, నీట్ వంటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, ఉచిత స్కూటర్లు, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు వంటి యువతకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలన్నింటిలో ప్రభుత్వం విఫలమైందని, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో కొనియాడారు. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమని రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ప్రశ్నించని నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. రాష్ట వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వర్షపాతం లోటుతో సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గినట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్దికి మరొక కీలక అడుగు పడిందని రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు 2,278 కోట్ల రూపాయల పైచిలుకు పరిపాలన అనుమతికి ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009 ఎకరాల పైచిలుకు భూమిని సేకరించనున్నట్టు మంత్రి వెల్లడించారు. భారత వైమానిక దళం, ఎయిర్ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ది చేయనున్న ఈ ఎయిర్ఫీల్డ్ వల్ల పారిశ్రామికాభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 43,072 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 47,379 విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం 45,350 మంది విద్యార్థులు నమోదయ్యారని, గత ఏడాదితో పోలిస్తే 2,278 మంది అదనంగా చేరారని చెప్పారు. గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖాధికారి అజ్మీరా రామ్దాస్ పేర్కొన్నారు. క్లస్టర్ లెవెల్ త్రోబాల్, వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు 6 తడి పంటల సాగుపై దృష్టి సారించాలని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. రైతు కేంద్రంలో 6 తడి పంటల విత్తనాల ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ వరకు రైతు వేదికల్లో కంది, జొన్న, పెసర, మినుములు, నువ్వులు, మొక్కజొన్న తదితర 6 తడి పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ 80% పూర్తయిందని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు తమ పరిధిలో
సవరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

0: రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. గ్రామాల్లో భూగర్భ జలాల పెంపుకు ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి లక్ష్మీనారాయణ అధికారులకు సూచించారు. ఐకేపీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన వృధాగా పోయే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 42 సెకండ్లు. నేను మీకు చెప్పకముందే చాలామంది శ్రోతలు మేము షో టైంకి సిద్ధంగా ఉన్నాం మేడం గారు అంటూ చాలా సందేశాలు పంపించారు. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402-24028052 ఈ నంబర్కు సందేశం పంపించడమే. మరి నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మాత్రమే పంపించండి. ఒక్కసారి సమాధానం పంపించండి, మళ్ళీ మళ్ళీ పంపిస్తే అవి కిందకు వెళ్ళిపోతాయి కాబట్టి. మరి షో టైం ప్రారంభించేసుకుందామా? అస్సలు ఆలస్యం చేయకుండా
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు మాత్రమే కాదు, నేను కూడా సిద్ధమే స్టూడియోలోని. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ఇప్పటిలాగానే ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న, 2 సినిమా ప్రశ్నలు, 1 జనరల్ ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని సందేశాలు పంపించారు కాబట్టి మొదటి ప్రశ్న షో టైంలో. ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. రుద్రవీణ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మరొకసారి ప్రశ్న, మరొకసారి. రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మీకు సమాధానం తెలిస్తే 0402-324-0852, 0402-24028052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:27 దాటి 32 సెకండ్లు. మంచి హుషారైన పాట వినిపించారంటూ శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. మరి షో టైం అంటేనే ఫుల్ ఎనర్జెటిక్ ప్రోగ్రామ్ కదండి. ఆ మాత్రం ఎనర్జీ ఉండకపోతే ఎట్లా చెప్పండి? మరి షో టైంలో మొదటి ప్రశ్న నేను అడిగాను, రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. 100 మెసేజెస్ వచ్చాయి, సెంచరీ కొట్టేశారు మన వీబీ శ్రోతలందరూ. మరి అన్నీ చదవలేను కదా, ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతాను. ముందు సరిగ్గా సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు చదువుతాను, తర్వాత ఆన్సర్ని చెప్తాను. ఎందుకంటే ఆన్సర్ చెప్పాక కూడా చాలామంది శ్రోతలు కొంచెం మిస్ ఎట్లా పంపించేస్తున్నారనమాట, అందుకని. ఇక సరిగ్గా సమాధానాలు పంపించిన వాళ్ళు బాలకృష్ణ నర్సంపేట నుండి, కేవీరావు, పీపీరావు ఖైరతాబాద్ నుండి,

ఈ సంధ్యా దస్తగిరి కడప నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, బుజ్జి హైదరాబాద్ హుడా కాలనీ నుండి, శ్రీనివాస్ పీర్జా దిగుడ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, పానుగొంటి రవి గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి దస్తగిరి సంధ్య కడప నుండి పంపించారు. ఇక వేదవతి గణేష్ వేదవతి గారు నిజాంపేట నుండి పంపించారు. సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, అప్పలరాజు పెడ నుండి, కాంచనా కిట్టుకీసర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, భవానీ వెంకట పుట్టుపాక నుండి, ఎలగందుల మార్కండేయ భూదాన్ పోచంపల్లి, రాము బల్కంపేట మురహరి యశోద నిజామాబాద్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్, ఇక చివరిగా దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, నేదనూరి కళ్యాణాచారి గారు కల్వకుర్తి నుండి సరిగ్గా సమాధానాలు పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు అన్నమాట ఇవి. ఇక ఇప్పుడు సమాధానం ఏంటంటే, ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారికి డబ్బింగ్ చెప్పారు. రుద్రవీణ సినిమాలో బిల్హరి శాస్త్రి పాత్ర జమినీ గణేషన్ గారు పోషించారు, ఆ పాత్రకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారన్నమాట. ఇది మరి షో టైంలో మొదటి ప్రశ్న మరియు సమాధానం. ఇక రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధం అనుకుంటాను. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా విని సమాధానం పంపించండి. ప్రశ్న ఏంటంటే, ఇటీవల చాలా రీసెంట్గా భారతదేశం విజయవంతంగా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం, అది ఈ నెలలోనే చాలా రీసెంట్గా జరిగింది, విజయవంతంగా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం, ఆ క్షిపణి పేరు తెలిస్తే, ఆ మిసైల్ పేరు తెలిస్తే 0402324085204024028052 ఈ నెంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

విక్రమ్ వన్ మాత్రం కాదు, ఇది విక్రమ్ వన్ అనేది ప్రైవేట్ లాంచ్. చాలా రీసెంట్గా జరిగిన జూలై 23వ తారీఖున జరిగింది ఈ క్షిపణి ప్రయోగం. ఆలోచించి సమాధానాలు పంపించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:36 దాటి 3 సెకండ్లు. మరి ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడిగాను. భారతదేశం విజయవంతంగా ఇటీవల చాలా రీసెంట్గా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం ఏంటి అని అడిగాను. చాలామంది శ్రోతలు సరైన సమాధానాలు పంపించారు. ముందుగా సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, పద్మావతి శిల్పా చంచల్ కూడా నుండి, వెంకటేష్ మౌనిక కుషాయిగూడ నుండి, డాక్టర్ సూర్యశ్రీ కౌకూర్ నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, రంగా హైదరాబాద్, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, అరుణ రాజేందర్ జక్రాన్పల్లి, శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, రామయ్య జయశ్రీనగర్ నుండి, మూర్తి గారు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి, నరేష్ రోజా మూసపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, డాక్టర్ వెంకన్న వెల్లంపల్లి నుండి, బిజిలీ వెంకటేష్ శ్యామలా ఏకలవ్యనగర్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, కస్తూరి రాముడు మరియు వారి కుటుంబ సభ్యులందరూ చౌటుప్పల్ నుండి సరైన సమాధానాలు సరైన టైంలో పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ముందుగా వచ్చిన వారు మాత్రం వీరన్నమాట. మరి సమాధానం ఏంటంటే కుష అనేది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇటీవలే 23 జూలై ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఐలాండ్ నుండి ప్రయోగించబడింది, విజయవంతమైంది. ఒకవేళ ఇది విజయవంతం అయితే ఈ కుష భారతదేశ భవిష్యత్ ప్రాజెక్ట్ అయిన మిషన్ సుదర్శన్ చక్రాలో కీలక మైరురాయిగా మారనున్నదంటున్నారు మరి శాస్త్రవేత్తలందరూ. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని కూడా ఛేదించగలిగే శక్తి ఉందిట ఈ కుష మిసైల్కి అన్నమాట. అది సమాధానం మరియు ప్రశ్న. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్.

ఢమరుకొన్ చిత్రం నుండి హరిహరన్ చిత్రాలు పించిన పాటు విన్నారు. మరి నాగార్జున గారు పాటు విన్నాం కాబట్టి ఈ ప్రశ్న నాగార్జున గారి గురించే. చాలామంది శ్రోతలు పంపిస్తున్నారు, మేము ఆన్సర్లు చేస్తున్నాం, మీరు మా పేర్లు చదవటం లేదని. ముందుగా ఎవరి పేర్లు వస్తే ఫాస్టెస్ట్ 20 జరగడం ఇక్కడ చెప్పడం జరుగుతుంది, అది మీరు గమనించాలి. మరి షో టైంలో మూడో ప్రశ్నగా వస్తుంది సినిమాకి సంబంధించిన ప్రశ్న. అక్కినేని నాగార్జున గారికి సంబంధించిన ప్రశ్న ఇది. అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెలుగు తెరపై కనిపించిన చిత్రం ఏది? ప్రశ్న జాగ్రత్తగా వినండి, చిన్న మెలికుంది ప్రశ్నలో. అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెలుగు తెరపై కనిపించిన చిత్రం ఏది? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1 గంట 47 నిమిషాలు దాటి 50 సెకండ్లు. మరి షో టైంలో 3వ ప్రశ్నగా నేను అడిగాను, అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెర మీద కనిపించిన చిత్రం ఏది అని. చాలామంది శ్రోతలు సరైన సమాధానం చెప్పారు, కొంతమంది తప్పులో కాలేశారు. మరి సరైన సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎవరంటే, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, పాలెంపోలే యాళ్ళగడ్డ నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సిహెచ్ విజయకుమార్ చందానగర్ నుండి, లతా పోచారం నుండి, దోనాల్ సుదర్శన్ అంకుశాపురం నుండి, నెమ్మాన్ నుండి, పున్న వెంకటేశం హేమలత, కొండ యాదగిరి శాంత భువనగిరి నుండి, బండి కృష్ణగౌడ్ గోధుమకుంట నుండి, వేదవతి గణేష్ నిజాంపేట నుండి, అప్పలరాజు గారి పెడ నుండి, పులిపాటి వెంకటేష్, సత్యవతి మహబూబ్నగర్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, పోలిపల్లి శ్రీనివాస్ రాజన్పేట నుండి, దమ్మోజు వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు చిత్రయాల నుండి, శ్రీనివాస్ పద్మావతి కానాజీగూడ ఇందిరానగర్ నుండి, పంతాడి శ్రీనివాసరావు గారు కోదాడ నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, ఇక చక్రపాణి చందన జిబ్లక్పల్లి నుండి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్కుర్తి గ్రామం కరీంనగర్ నుండి పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేరు లేదనమాట. మరి సమాధానం ఏంటంటే, 1968వ సంవత్సరంలో వచ్చిన సుడిగుండాలు సినిమాలో వారు తొలిసారిగా వారి బ్రదర్ అయిన సహోదరుడైన అక్కినేని వెంకట్తో కలిసి కనిపిస్తారన్నమాట. దీనికన్నా

ముందే 1960లో వెలుగు నీడల్ షూటింగ్ టైంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరో చైల్డ్ ఆర్టిస్ట్ రావాల్సి ఉందిట. వారు అందుబాటులో లేకపోతే నాగార్జున గారిని పెట్టి ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట. ఇది 1960లో జరిగిన ఇదన్నమాట. సో ఇద్దరు ఎవరైతే సుడిగుండాలు రాశారో, ఎవరైతే వెలుగు నీడలు రాశారో వారిద్దరికి పేర్లు కూడా కన్సిడర్ చేయడం జరిగింది. మరి షో టైంలో చివరి ప్రశ్న కొంచెం జనరల్ ప్రశ్న, మనం ఎప్పుడు అడిగే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, అందరికీ రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం కదా, మరి మీరు మీ చిన్నతనంలో చేసిన తొలి రైలు ప్రయాణం ఎప్పుడు చేశారో క్లుప్తంగా రాసి పంపించండి. వీలైనంత తొందరగా చదివే ప్రయత్నం చేస్తాను. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి మీ ఫస్ట్ ట్రైన్ జర్నీ ఎప్పుడు ఎక్కడ నాతో షేర్ చేయండి. 0402324 0852 ఈ నంబర్ మీద.

మంచి రైలు బండి పాట విన్నాం కదా. గంగోత్రి సినిమా నుంచి ఎస్పీ చరణ్ శ్రీవర్ధిని ఆలపించిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి. మరి రైలు బండి మీ ఫస్ట్, ఎంతైనా బాగుంటుంది కదా ట్రైన్ జర్నీ, ఎప్పుడు బాగుంటుంది. అందులో మన మొదటి ట్రైన్ జర్నీ ఆ గుర్తులు అనుభవాలు ఎప్పుడు నోస్టాల్జిక్గానే ఉంటాయి. మరి మీరు మీ మొదటి రైలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, చాలామంది శ్రోతలు తిరుపతికి వెళ్ళామంటూ చాలా సందేశాలు పంపించారు. చూద్దాం ఎవరు ఏ విధంగా రాశారో. మరి ఎవరు ఏం రాస్తున్నారంటే, ఫస్ట్ టైం వేల్పూర్కి వెళ్ళాము, నాకు 9 ఏళ్ళు అంటున్నారు భవానీ, షాపూర్ నుండి పంపించారు. ఇక సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి రాస్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం 1988 సంవత్సరంలో నా మొదటి రైలు ప్రయాణానికి మళ్ళీ గుర్తు చేశారంటున్నారు. మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమే కదా. మరి షో టైంలో ఒక ప్రశ్న తప్పకుండా మనం అడుగుతూ ఉంటాం. వైజాగ్ బొర్రా గుహలు వెళ్ళాం మేడం, నా వయసు 8 ఏళ్ళు, అది కూడా అందమైన ట్రైన్ జర్నీ అంటున్నారు. కుషాయిగూడ నుండి వెంకటేష్, మోనిక. ఇక మహబూబ్ నగర్ నుండి తిరుపతి వెళ్ళామంటున్నారు, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్, రోజా. ఇక గార్

టు ఖమ్మం వెళ్ళామండి. అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు. పాష కిష్టాపురం నుండి ఎప్పుడంటే 1972 సంవత్సరంలో. వావ్, మరి బాలకృష్ణ గారు నరసంపేట నుండి రాస్తున్నారు, 1971లో వరంగల్ నుండి 3 ఏళ్ల వయసులో హైదరాబాద్ వచ్చాను, నాకు ఇంకా గుర్తుంది అన్నారు. అమేజింగ్ కదా, అసలు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత బాగుంటాయో. మా ఫస్ట్ రైలు ప్రయాణం తిరుపతికి వెళ్ళామండి అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. ఇక 1979లో జనగామ నుండి సికింద్రాబాద్ వెళ్ళాం. భువనగిరి అర్బన్ కాలనీ నుండి యాదగిరి కొండ శాంత రాస్తున్నారు. నేను ఇంతవరకు ట్రైన్ ఎక్కలేదమ్మా అంటున్నారు. పర్వాలేదులేండి. దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి. ట్రైన్ దూరం నుంచి చేసిన ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. బెంగళూరు నుండి తిరుపతి వెళ్ళాను, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి. ఇక నిజామాబాద్ నుండి మురహరి యశోద రాస్తున్నారు. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వచ్చాను, అదే నా తొలి ప్రయాణం అంటున్నారు. మొట్టమొదటి రైలు ప్రయాణం నా చిన్నతనంలో ఒక పెళ్లికి హాజరయ్యాం మా కుటుంబ సభ్యులందరం కలిసి అంటున్నారు. దోర్నాల సుదర్శన్ గారు అంకుశాపురం నుండి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని నుండి పున్న వెంకటేశం హేమలత నా తొలి ప్రయాణం, తొలి రైలు ప్రయాణం. తిరుమల తిరుపతి దర్శనం కోసం తిరుపతికి వెళ్ళాం మేడం అంటున్నారు. వావ్, 1986 సెప్టెంబర్ నెలలో నర్సాపురం నుండి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళామంటున్నారు. మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు. మరి అందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయారు కదా మీ జ్ఞాపకాల్లో, నాకు తెలుసు. జక్రాన్పల్లి నుండి అరుణా రాజేందర్ నేను చిన్నప్పుడు 1979లో బొంబాయి వెళ్ళానండి మా పిన్ని బాబాయ్తో, అదే నా తొలి రైలు ప్రయాణం అంటున్నారు. ఇక హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, నా వయసు 19 సంవత్సరాలు. నేను బెంగళూరు వెళ్ళాను మొదటిసారిగా అంటున్నాను. నా మొదటి రైలు ప్రయాణం 2 అక్టోబర్ 1999లో సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళామంటున్నారు మా స్నేహితులతో కలిసి. భూదాన్ పుచ్చపల్లి నుండి భోగ మార్కండేయ అనిత. మరి నా తొలి ప్రయాణం సికింద్రాబాద్లో సికింద్రాబాద్ వెళ్ళడం జరిగింది అంటున్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగోలు గోపాల్ రాస్తున్నారు. ఇక చోడవరపు లక్ష్మీ శశాంక్ ఏం రాస్తున్నారంటే, హైదరాబాద్ ఫస్ట్ టైం మేమందరం కలిసి తిరుపతి వెళ్ళామంటున్నారు. గాయత్రి, విస్తృత, మహాజ్యోతి మరియు సాయి మన్విత రాస్తున్నారు. 2006వ సంవత్సరంలో నా జీవితంలో మొట్టమొదటిసారిగా రైల్లో ప్రయత్నించాను, అది కూడా తిరుపతికి వెళ్ళామంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మా ఊరు పెడన్ నుండి విజయవాడ వెళ్ళాను, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు. చాలా ఎంజాయ్ చేశాను అంటున్నారు అప్పలరాజు గారు పెడన్ నుండి. మరి నాగ్నాథ్ గుప్తా గారు రాస్తున్నారు, నా తొలి రైలు ప్రయాణం 1980లో నిజామాబాద్ నుండి హైదరాబాద్ కార్యాలయానికి రావడానికి రైలు ఎక్కానమ్మా. ఆ అనుభూతి ఎంతో బాగుంది, ఇప్పటికీ గుర్తుంది, మరొకసారి గుర్తు చేశారంటున్నారు. ఇక రైల్లో మా తొలి ప్రయాణం నిజామాబాద్ నుండి బాసర్కి 1977లో తొలిసారిగా ప్రయాణం చేశానంటున్నారు ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. ఇక అమ్మన్ కుర్తు నుండి లక్ష్మీనారాయణ గారు రాస్తున్నారు, నా చిన్నతనంలో తొలిసారిగా మా ఊరు నుండి కొత్తగూడెం వెళ్ళాను, అదే నా తొలి రైలు ప్రయాణం. అప్పుడు స్కైలాబ్ పడుతుందని చెప్పి కొత్తగూడెం తీసుకెళ్లారు మా నాన్నగారు అంటున్నారు. వావ్. మరి నేను మోహన్ బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుండి రాస్తున్నాను, నా తొలి ప్రయాణం 2019వ సంవత్సరంలో చేశాను. కాచిగూడ నుండి పుట్టపర్తికి వెళ్ళాను, ప్రయాణం అద్భుతంగా ఉందంటున్నారు. ఇక భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ బెల్లంపల్లి నుండి హైదరాబాద్ వరకు నా వయసు 10 ఏళ్ళు. ఆడేపు సంతోష్ కుమార్ రాస్తున్నారు బెల్లంపల్లి నుండి. మచిలీపట్నం వెళ్ళాను, అది నా తొలి రైలు ప్రయాణం అంటున్నారు హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి. ఇంకా చాలామంది, నా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు మట్టి పనికి వెళ్ళేవారు, ఫస్ట్ టైం మంగళగిరి బ్రిడ్జ్ పనికి వెళ్ళినప్పుడు గుంటూరు టు మంగళగిరి ట్రైన్ ఎక్కానంటున్నారు. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుండి ఇక ఖమ్మం నుండి తిరుపతి వెళ్ళాను అమ్మ నాన్నతో అంటున్నారు. ఎవరో పేరు రాయలేదు, రాధ గారు రాశారు. మా మొట్టమొదటి ప్రయాణం ఘట్కేసర్ నుండి రాయగిరి యాదగిరి గుట్ట వెళ్ళాం మా కుటుంబ సభ్యులతో అంటున్నారు. జుబ్లక్పల్లి నుండి చిక్కా చంద్రపాణి. తొలిసారిగా అజ్మీర్ ప్యాసింజర్లో సికింద్రాబాద్ వరకు ప్రయాణం చేశాను. కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి రాస్తున్నారు. మరి నేను మొదటిసారిగా కామారెడ్డి నుండి హైదరాబాద్కు వెళ్ళాను అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి. ఫస్ట్ టైం కర్నూలు నుండి గద్వాలకు 1983లో వెళ్ళానంటున్నారు బ్రహ్మయ్య కర్నూలు నుండి. ఇక భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ గారు కూడా రాశారు, పూర్తిగా రాయలేదు సమాధానం. ఇంకా చాలామంది, నేను నా 8 ఏళ్ల వయసులో మా ఊరు గుర్రబండిలో రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కి ఎంతో ఆనందించానంటున్నారు. గణేష్ వేదవతి నిజాంపేట నుండి రాస్తున్నారు. ఇంకా చాలామంది రాశారు వాళ్ళ మొదటి రైలు ప్రయాణం గురించి, కానీ అందరి పేర్లు చదవడం సమయాభావం వల్ల చదవలేకపోతున్నాను. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, మీ పేర్లు చదివినా చదవకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రోజు ఎన్నో ప్రశ్నలు, కొత్త ప్రశ్నలు, సమాధానాలు మీకోసం మేము ఏడ్చి కోర్చి తీసుకొస్తాము షో టైంలో అడుగుతూ ఉంటాం. కాబట్టి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మరి 2 గంటల 15 నిమిషాలకు ఒక అద్భుతమైన శక్తిశీలి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 52 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు శక్తిశీలి కాస్త ప్రత్యేకం అనుకోవచ్చు, ఎందుకంటే ఒకరి కాదు ఇద్దరు కాదు, విమెన్ పవర్, మహిళా శక్తి గురించి చెప్పుకోబోతున్నాం. మరి ఏంటి ఆ మహిళా శక్తి, ఏంటి ఆ విమెన్ పవర్, ఏం చేస్తోందో మరి ఆ విశేషాలన్నీ మాట్లాడుకుందాం. భారతదేశంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళల చేత నిర్వహించబడుతున్న సోలార్ పవర్ ప్లాంట్ గురించి, గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రెనర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల చేత నిర్వహించబడుతోంది ఆ సోలార్ ప్లాంట్. ఇంతకీ ఎక్కడుంది, ఏంటి ఆ విశేషాలు మీకు తెలిస్తే 0402324085204023242458 ఆ నంబర్కు సందేశం పంపించండి. ఆ విశేషాలన్నీ, ఇంకా సోలార్ వాలీ దీదీస్, సోలార్ సహేలీస్ గురించి బోలెడని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

బొంబాయి చిత్రానికి చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రినర్స్, సోలార్ వాలీ దీదీస్, సోలార్ సహేలీస్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. ఇంతకీ భారతదేశంలోనే మొదటిసారిగా పూర్తిగా మహిళలు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ని నడిపిస్తున్నారు. ఎక్కడని అడిగాను, కొంతమంది శ్రోతలు స్పందించారు, కాకపోతే కాస్త తడబడుతున్నారు. ఒక క్లూ ఇస్తాను, మన తెలంగాణ రాష్ట్రంలోనే, మన పక్క జిల్లాలోనే. మరి ఊహించండి అది ఎక్కడ ఏంటి అనేది ఆ సోలార్ పవర్ ప్రాజెక్ట్. నాకు సందేశం పంపించండి 0402324 0852 0402324 0852 నంబర్కి.

రుక్మిణి సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:29 దాటి 20 సెకండ్లు. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళల స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ పవర్ ప్రాజెక్ట్, అదే సౌ

సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడో లేదు, మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర ఉన్న వెంకటాపురం గ్రామంలో ప్రారంభమైంది ఇటీవలే. ఈ ఊరి మహిళలు సూర్యుడి వేడిని విద్యుత్గా మార్చి రాష్ట్రంలో కొత్త వెలుగులు నింపుతున్నారు. నిజంగానే విమెన్ పవర్ అంటే ఏంటో చేసి చూపిస్తున్నారు వెంకటాపురం గ్రామస్తులు, గ్రామంలో ఉన్న మహిళలందరూ. వెంకటాపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఏర్పాటు చేసిన ఈ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎందరికో సాధికారతగా నిలుస్తోంది, సాధికారత కల్పిస్తోంది. సాధారణ గృహిణుల స్థాయి నుండి గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రినర్స్గా, హరిత ఇంధన పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు ఈ మహిళా బృందం. ముఖ్యంగా వెంకటాపురం గ్రామంలో 4 ఎకరాల విస్తీర్ణంలో 2002 సోలార్ ప్యానెల్స్తో నిర్వహిస్తున్నారు ఈ ఫస్ట్ సోలార్ ప్లాంట్ని. మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి సోలార్ ప్లాంట్ మహిళల చేత నిర్వహించబడుతోంది. ఇదంతా బాగుంది, వింటూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది ఈ మహిళా సంఘాలలో ఉన్న కొంతమంది మహిళలు చదువుకోలేదు, వాళ్ళకేమో టెక్నాలజీ కూడా తెలీదు. మరి ఎలా నిర్వహిస్తున్నారు, ఇదంతా ఎలా సాధ్యం చెప్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శుభలగ్నం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. భలే గమ్మత్తుగా ఉంటుంది కదా ఈ పాట. కానీ ఈ పాటలోనిలాగా ఇప్పుడు ఆమెని, హీరోయిన్ ఆమెని చెప్పినట్టు ఖాళీగా కూర్చోలేదు ఈ వెంకటపురం గ్రామంలో ఉన్న మహిళలు. మహిళా శక్తి, వాళ్ళకున్న పవర్ ఏంటో చేసి చూపించారు, చేసి చూపిస్తున్నారు, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మాకు చదువు లేదు, మాకు టెక్నాలజీ తెలియదు అని వాళ్ళు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. దీనికోసం మహిళలు ప్రత్యేక శిక్షణ పొందారు. సాధారణ గృహిణుల స్థాయి నుండి గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రినర్స్గా, హరిత ఇంధన పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. మరి ఇవి అస్సలు ఎటువంటి అవగాహన లేని వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు? సోలార్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తున్నాయి? రోజు ప్యానెల్స్ని శుభ్ర చేయడం, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతోంది, ఆ రీడింగ్స్ అన్నీ రాసుకోవడం, ఎంత విద్యుత్ వాళ్ళ ప్రాజెక్ట్ నుండి ప్రభుత్వానికి సరఫరా అవుతుంది, ఈ లెక్కలన్నీ కూడా ఈ మహిళా సంఘాలే చూసుకుంటున్నాయి. వింటూ ఉంటే వావ్ అనిపిస్తుంది కదా, ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంకా ఆశ్చర్యపోయే మరిన్ని విషయాలు ఉన్నాయి, చెప్తాను. వాళ్ళు ఈ ప్లాంట్ ద్వారా ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారంటే వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. మరి వినాలంటే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి రోజుకి వారు ఎంత సంపాదిస్తున్నారో అవన్నీ వింటే ఆశ్చర్యపోతారన్నాను కదా. రోజుకి 4500 యూనిట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు ఈ వెంకటాపురం మహిళా సంఘాలు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారానే ఒకరోజుకి 14,000 to 15,000 రూపాయల ఆదాయం, అంటే దాదాపు నెలకి 4.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కేవలం సౌర శక్తిని వాడి దాన్ని విద్యుత్గా ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఈ డబ్బు నేరుగా స్థానిక మహిళా సంఘాల గ్రూప్ ఖాతాల్లోనే చేరడం వల్ల వారి కుటుంబాలకి, వారి పిల్లలకి కూడా మంచి వైద్యం, ఉన్నతమైన చదువులు అందించడానికి ఆసరాగా ఉంది అంటున్నారు ఈ మహిళా సంఘాలందరూ. ఇంట్లో సాధారణంగా విద్యుత్ వాడుకునే స్థాయి నుండి ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు ఈ మహిళా శక్తి. మరి నిజంగా వారికి సాహో అనాల్సిందే కదా. అదొకటే కాదు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా బొగ్గును ఉపయోగించకుండా సూర్యరశ్మి ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ వెంకటాపురం గ్రామాన్ని భారతదేశంలో పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్గా నిలబెడుతున్న వారందరికీ శుభాభినందనలు తెలియజెప్పాల్సిందే.

కదా, ఉప్పుని తోడే సముద్రపు ప్రాంతాల్లో ఉప్పుని తోడే జనరేటర్స్కి ఇలాంటి ఈ ప్యానెల్స్ని, సోలార్ ప్యానెల్స్ని తగిలించి సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళనే సోలార్ సహేలీలు అని పిలుస్తూ ఉంటారనమాట. మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం బప్పి లహరి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:44 దాటి 10 సెకండ్లు. మరి తెలంగాణ రాష్ట్రంతో పాటు జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్లో కూడా కొంత స్థాయిలో సోలార్ ప్యానెల్స్ని వాడి సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా పరిచయ వాక్యాల్లో, వారిని సోలార్ వాలీ దీదీలని, సోలార్ సహేలీలని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో అయితే మన్యాచివాడి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాలందరూ కలిసి సోలార్ ప్యానెల్స్ ద్వారా గ్రామంలో సగం విద్యుత్ వారి గ్రామంలో ఉన్న అవసరాలన్నిటికీ ఉత్పత్తి చేస్తున్నారట. అలా తయారు చేసిన విద్యుత్ని స్థానిక పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకి అందిస్తున్నారు. ఇక గుజరాత్ రాష్ట్రంలో అయితే కొన్ని ప్రాంతాల్లో మహిళలు డీజిల్ జనరేటర్ల స్థానంలో అంటే ఉప్పుని తోడతారు.

ప్రియ రాగాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 2 గంటల 50 నిమిషాలు దాటి 30 సెకండ్లు. మరి రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ మహిళలను సోలార్ సహేలీలుగా తీర్చిదిద్దుతున్నారు ఈ స్వయం సహాయక మహిళా సంఘాలని. ఎందుకంటే వీళ్ళ గ్రామాల్లో సోలార్ లైట్లు, మొబైల్ చార్జర్స్, సోలార్ పంపులను విక్రయించడమే కాదు, వాటి రిపేర్ని కూడా ఎలా చేయాలో కూడా నేర్పిస్తూ మహిళలకి సాధికారత కల్పిస్తున్నారట. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో గుమ్లా అనే జిల్లాలో మహిళా సంఘములు ఏం చేస్తున్నాయంటే సోలార్ మినీ గ్రిడ్స్ను నడుపుతున్నాయి. ఈ ప్లాంట్స్ నిర్వహణ, రిపేర్లు, విద్యుత్ బిల్లు వసూళ్లు అన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్న మహిళలే చూసుకుంటున్నారు. అంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు అంటే, కానీ ఈ ఉమెన్ పవర్, ఈ మహిళా శక్తి గ్రామాలకే దీపాలయ్యారు. మీరేమంటారు, ఎంత బాగుంటుంది, ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటే. మరి అలాంటి ఎన్నో మహిళా శక్తి, ఎందరో మహిళా అచీవర్స్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

సూర్య ఐపీఎస్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం మైస్ట్రో ఇళయరాజా, శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మహిళలు ఏ రంగంలోనైనా అసాధారణంగా నిర్వహించగలరని మరొక్కసారి రుజువు చేస్తున్నారు ఈ స్త్రీశక్తి, మహిళాశక్తి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లు, భారీ ఇంజనీరింగ్ రంగాలంటే కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు, మేము సైతం అంటూ విజయవంతంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఈ మహిళాశక్తి. మరి మనం కూడా తప్పకుండా సాహో ఉమెన్ పవర్, సాహో మహిళాశక్తి అనాల్సిందే. ఆత్మగౌరవంతో పాటు మహిళా సాధికారతకి మారుపేరుగా నిలుస్తున్న ఈ మహిళాశక్తికి మరొక్కసారి జేజేలు శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యారంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. అందుకు బాధ్యతగా ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతల నుంచి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడటమే ప్రజాస్వామ్య సూత్రమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గ కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశంలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రతిపక్ష ఓటర్లను ఏఐ సాంకేతికతతో తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఓటు కోల్పోతే పౌరసత్వమే ప్రశ్నార్థకమవుతుందని, బాధ్యతయుతంగా పనిచేసే బీఎల్ఏల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఈరోజు ఎంపీ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, సిద్దిపేటలో ఎన్ఎస్టీఐ ఏర్పాటు ద్వారా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈ సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికతో ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థల ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా సంస్థలు సహకరించాలని సూచించారు. నల్ల సముద్రంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో భారత నావికుడు సాగర్ గుప్తా ప్రాణాలు కోల్పోయారు. జూలై 18 మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ఎంవి ఓమర్ 5 నౌక రష్ట్రియా జిల్లాలో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉక్రెయిన్ అంబాసిడర్ ఒలెగ్జాండర్కు సమన్లు ఇచ్చింది. వాణిజ్య నౌకలపై దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. చైనాలోని హాంగ్షూ జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ పోటీలో భారత్కు స్వర్ణం లభించింది. 25 మీటర్ల పిస్తల్ విభాగంలో ఈషా సింగ్కు స్వర్ణ పథకం, మను బాకర్కి కాంస్య పథకాలు లభించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అందరికీ శుభ సాయంత్రం. నేను మీ ఆర్జే కీర్తి, అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. చక్కగా మరి ఈనాటి ఈ సాయంత్రం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, చక్కగా పాటలు వింటూ, వెదర్ ఎంత బాగుందో అని ఆస్వాదిస్తూ, చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒక వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా హైదరాబాద్ ప్రజలందరూ కూడా. నిన్న మొన్నటి వరకు వర్షాలు జల్లులు ఉన్నప్పటికీ ఒక కంప్లీట్నెస్ రాలేదు, వర్షాకాలం అన్న ఫీలింగ్ అనేది రాలేదు. ఇవాళ ఎందుకో వచ్చేసింది, చాలా చాలా వచ్చేసింది. వెదర్ అంత చక్కగా యూనో సపోర్ట్ చేసింది. నిన్న ఈవినింగ్ నుండి వర్షాలు మొదలయ్యాయి. ఇది ఇలాగే లాంగ్ లాస్టింగ్గా ఈ సీజన్ అంతా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా చాలామంది మనసులు కోరుకుంటున్నాయన్నమాట. ఎంత వర్షాలు వచ్చి ఎంత రోడ్లు నిండిపోయినా ఏది ఎలా అయినా సరే వాన కంపల్సరీ కదా బాస్, వర్షం లేకుండా ఎలా? అదే వర్షం సీజన్లో, ఐ మీన్ వానకాలంలో, నో నో నో, అస్సలు అక్సెప్ట్ చేయకూడదు మనం కదా. అయితే ఈ హ్యాపీనెస్ని కాస్త మనం సెలబ్రేట్ చేసుకుందాం ఒక మంచి పాటతో. ఏమంటారు, రెడీ కదా? రైట్, మీకోసం మంచి వానపాట వినిపిస్తా, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అండ్ మంచి చాయ్తో హాయ్ కబుర్లు అని అన్నాను కదా, హాయ్నిచ్చే ఒక కబురు చెప్తా పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఆహా, భలే పాట విన్నాం కదా. మీ అందరికీ బాగా నచ్చేసింది ఆ పాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్సో. వర్షం పడుతుంది, అలాంటప్పుడు ఇలాంటి ఒక వండర్ఫుల్ పాట వింటింగ్ ఎంత బాగుంటుందో మీకు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయించాను. సరే, అయితే మరి ఈ వర్షంలో మీ డ్రైవ్ టైం ఎలా ఉందో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. సోను నిగమ్ అలాగే చిత్రమ్మ పాడినటువంటి అద్భుతమైన పాట, ద గ్రేట్ లెజెండరీ సింగర్ చిత్రమ్మ ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ చాలా పాటలు కూడా విన్నామని గుర్తుకొస్తున్నాయిలో కంప్లీట్. ఆవిడకి ఎలాంటి అవకాశాలు వచ్చాయి ఏంటి, అన్నీ అన్నీ అన్నీ విన్నాం. అసలు రెగ్యులర్ లైఫ్లో ఆవిడ పాటలు లేకుండా ఒక డే గడుస్తుందా, ఒక పూట గడుస్తుందా, ఒక 1 అవర్ గడుస్తుందా అంటే నో వే. మ్యూజిక్ అంటే ఇష్టపడేవాళ్ళు, ఆవిడ వాయిస్ని ఇష్టపడేవాళ్ళు నో అనే చెప్తారు. అంతగా మనం అడిక్ట్ అయిపోయాం తన వాయిస్కి. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనిపించేటువంటి ఒక ఎమోషనల్ వాయిస్ తనది. ఎటువంటి ఈ పాటనైనా సరే అంతే సునాయాసంగా పాడగలిగేటువంటి చిత్రమ్మ గారి పాటల్ని చక్కగా వింటూ ఇవాళ ఈవినింగ్ ఎంజాయ్ చేద్దాం వండర్ఫుల్గా. అండ్ అఫ్కోర్స్ వాటితో పాటు చక్కగా కబుర్లు కూడా చెప్పుకుంటూ. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానని ఇందాక చెప్పాను కదా, కాస్త హోల్డ్లో పెట్టండి, తప్పకుండా రివీల్ చేస్తా. ఇంకొక మంచి పాట వినిపించేసిన తర్వాత ఏమంటారు, ఐ యు రెడీ? రైట్, మరి మీకోసం ఒక జబర్దస్త్ గానా నేను వినిపించబోతున్నాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఒక చిన్న స్పాట్ తర్వాత.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

क्या बात है, जबरदस्त गाना विन कदा शंकर महादेवन अलागे चित्रगर पाड़नटువంటి పాట రాఘవేంద్ర సినిమాలో నుండి. ఇలాంటి ఫాస్ట్ బీట్ పాడలు పాడాలన్నా ఆ పాటలు వినాలన్నా కూడా చిత్రమ్మ గారి వాయిస్ కావాలి మనకి కదా. రైట్, కమింగ్ టు ద పాయింట్, చాయ్ చటుక్కున తాగరా భాయ్ అనే పాట విన్నారా? చటుక్కున తాగమంటే పాట వినడం ఏంటి అని చెక్క, మనం కూడా పాటతో పాటు చాయ్ కూడా తాగుతాం. వి లవ్. బాగా కనెక్ట్ అయ్యేటువంటి విషయం ఏదైనా ఉంది టీ తాగే వాళ్ళ మధ్యలో అంటే ఈ టీని తక్కువని అంటే విత్ ఇన్ టైంలో తాగడమే. దానికి ఉండే టాలెంట్ అది, టీనంత స్పీడ్గా ఎంజాయ్ చేసే వాళ్ళ ఏమంటారు లిస్ట్ చాలా పెద్దది, చాలా ఎక్కువ. అండ్ ఎందుకు టీ అంత స్పెషల్, అంత టక్కుని ఎందుకు తాగుతారు, అంత చటుక్కుని ఎందుకు తాగుతారంటే బ్రెయిన్ ఫ్రెష్ అవ్వడానికి, లేదా అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ పోవడానికి, ఇలా బోల్డ్ అని వేరే వేరే రీజన్స్ కూడా చెప్తారు. అండ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యే టాపిక్ కూడా ఇది. చూసారా, మన ప్రోగ్రామ్ కూడా అందుకే చాయ్తో హాయ్ కబుర్లు అంటే చాయ్ తాగితేంత హాయిగా ఉంటుంది అని చెప్పడానికి అనమాట. బై ది వే, అసలు ఈ కాంబినేషన్ ఇప్పుడు నేను ఎందుకు తీసుకొచ్చాను? రెయినీ సీజన్ అనా, లేకపోతే రెయినీ అంటే వర్షంతో పాటు ఒక కప్పు కాఫీ ఉంటే, సారీ టీ ఉంటే బాగుంటుంది అని చెప్పడానిక? అంటే దీంతో పాటుగా మనకి నచ్చిన ఒక సెలబ్రిటీ కూడా చాయ్ ఎంజాయ్ చేస్తారంట, ఆ విషయం చెప్పడానికి అన్నమాట ఈ తిప్పలన్నీ. ఇంతకీ ఎవరు తను, హూ ఇస్ హీ అనుకుంటున్నారా? మన సచిన్ టెండూల్కర్, ద గాడ్ ఆఫ్ క్రికెట్. సో ఆయన కూడా ప్రతిరోజు చాయ్ తాగుతాడంట. ఎవరైనా చేసి తీసుకొస్తే అసలు ఇష్టపడ్డంట, తనకి తానే చేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తాడంట. ఎవ్రీ మార్నింగ్ ఫ్రెష్గా అలా టీ పెట్టుకొని తాగడం అనేది తన డే స్టార్టింగ్కి ఒక డే స్టార్ట్ అవ్వడంలో తను చేసేటువంటి ముఖ్యమైన పని. అండ్ అంతేకాదు, క్రికెట్ మ్యాచ్కి వెళ్ళేప్పుడు ఫస్ట్ డే అంటే మ్యాచ్ ఉన్నప్పుడు కూడా తను ఇదే చేసేవాడంట. అండ్ ఎప్పుడు ఇంపార్టెంట్ డేస్ ఉన్నా, ఏం స్పెషల్ ఉన్నా అని జనరల్గా అయినా తను అలా ప్రిపేర్ చేసుకొని తాగడానికే ఇష్టపడతాడట. ఈ విషయం నీకెలా తెలుసు కీర్తి అని మీరు అనొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైబ్ అవుతున్న న్యూస్ ఇదే అన్నమాట. చూసారా, మన ఏమంటారు, అరే మన గ్యాంగే, అరే మనలాగని అని ఇలాగా కమెంట్స్ చేస్తున్నారు. ఇలా ఏమంటారు, పాజిటివ్ రీషేర్ చేస్తూ కమెంట్స్, కాంప్లిమెంట్స్ యాడ్ చేస్తున్నారనమాట ఆ పోస్ట్కి. సో చాయ్ తాగడం అనేది ఎంత గ్రేట్గా గొప్పగా మనం చెప్పుకుంటామో, అలా ఇంకెవరైనా అది బాగా నచ్చిన వాళ్ళు ఈ సెలబ్రిటీ

0: ఏజ్లో ఉన్నవాళ్ళు చేయడం అనేది మనకి ఇంకాస్త ఎక్కువ ఎనర్జీని యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ మీరు కూడా ఈ లిస్ట్కి చెందిన వాళ్ళేనా? డెఫినెట్లీ చాయ్ని అంతే చటుక్కుని తాగేస్తారా? డూ యూ లవ్ డ్రింకింగ్ టీ? ఇట్లా నేను చాలా క్వశ్చన్స్ అడగొచ్చు, మీరు చక్కగా మెసేజ్ చేసేయండి, చెప్తా. మంచి పాట కూడా వినిపిస్తా, స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్ట్ లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నో

0: తెల్లదొరలు ఇండియాకు తెచ్చారు టీ. ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి. చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్.
1: గరం చెమ్మ సాల్టీ.

ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్, ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్, ఈ చాయ్ నవాబు.

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే చాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 5:30 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక లేడీ సింగం గురించి చెప్పాలి. తనను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు, ఆఫ్ కోర్స్. అలాగే వాళ్ళింట్లో పిల్లల్ని కూడా ఎందుకు ఆ రకంగా ఆ కెరియర్లో ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు, ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇంతకీ ఏంటా కెరియర్, వాట్ ఇట్ ఈస్? షూటింగ్. నిజం, ఒక 21 అమ్మాయి, ఇండియన్, పైగా హైదరాబాదీ తెలుగు అమ్మాయి. సో తను 25 meters పిస్టల్ విభాగంలో షూటింగ్లో గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఇది ఫస్ట్ టైం కాదు, దిస్ ఇస్ సెకండ్ టైం అన్నమాట. రీసెంట్గా మేలో జరిగినటువంటి ఒక ఏమంటారు షూటింగ్ టోర్నమెంట్లో కూడా, అది ఇక్కడ కాదు మన ముచ్చిన్లో జరిగినటువంటి టోర్నమెంట్, అది అక్కడ ప్రపంచ రికార్డు కొట్టి అక్కడ గోల్డ్ మెడల్ని ఏమంటారు సాధించింది. అండ్ అలాగే ఇది రీసెంట్గా జరిగినటువంటి ఏమంటారు టోర్నమెంట్ అనమాట. అక్కడ కూడా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, దాదాపు 40 hits నమోదు చేసింది. అందులోనూ మన తెలుగు అమ్మాయి అవ్వడంతో ఇంకా అందరికీ భలే ఇన్స్పైరింగ్గా అనిపించింది. అండ్ తనకు ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో, అది ఆపోజిట్ ప్లేయర్, తనకు అసలు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా కంటిన్యూస్గా షూట్ చేసిందంట. సల్యూట్ కొట్టాలని అనిపించింది కదా, సీరియస్లీ. సో ఈషా సింగ్, లేడీ సింగం అని అనొచ్చు. ఎందులో అయినా సరే మనం ఎంచుకున్నటువంటి కెరియర్లో ది బెస్ట్ ఇవ్వడానికి ఇలాంటి

ఇంట్రెస్ట్ పెట్టి వర్క్ చేసే వాళ్ళని చూస్తే లేదా అలా సక్సెస్ అయిన వాళ్ళ గురించి తెలిస్తే డెఫినెట్లీ మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంతేకాకుండా వాళ్ళ నుండి ఇన్స్పైర్ అవ్వాలని ఇష్టపడతాము, అలాగే అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటాం కూడా కదా. రైట్, సో మరి ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ద ఛాంపియన్ సినిమాలో నుంచి ఈ పాట చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది. అసలు సోషల్ మీడియాలో ఈ పాట పైన పెంచుకున్నటువంటి ఇష్టాన్ని స్పెషల్గా చెప్పాలని లేదు. ఎందుకు అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆ హుక్ స్టెప్ని భలే ఎంజాయ్ చేశారు, అండ్ బోల్డ్ అని పోస్ట్లు చేశారు, చాలా చాలా ఎంజాయ్ కూడా చేశారు. అది విషయం రైట్. మరి చాయ్తో హాయ్ కబుర్లలో అన్నీ కవర్ చేస్తూ వస్తున్నాం. మరి 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన సినిమా విశేషాలు తెలుసుకోవాలి కదా, అందుకే మంచి సినిమా టాపిక్ ఒకటి తీసుకుని వచ్చానమాట. ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది సినిమా, టైటిల్ కూడా వెరైటీగా ఉంది, కాన్ సిటీ. వెరైటీగా ఉంది కదా, ఇవి నాకు నచ్చింది. అయితే ఇది హరీష్ దురై రాజ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా అన్నమాట, అండ్ మంచి కామెడీ ఫీల్ ఉంటుంది, మంచి థ్రిల్లర్, అన్ని థ్రిల్లర్ ఉండి కామెడీ ఉంటేనే కదా అసలు ఆ సినిమాకి ఒక మంచి బ్యూటీ వస్తుంది. సో ఈ సినిమా అలాంటి సినిమానే. అర్జున్ దాస్, అన్నా బెన్ అండ్ యోగి బాబు వీళ్ళందరూ యాక్ట్ చేసినటువంటి సినిమా, అండ్ ఆల్మోస్ట్ తమిళ్ ఫ్లేవర్ ఏమాత్రం లేకుండా మంచిగా మనము చూసి ఎంజాయ్ చేసే రకంగా ఉన్నటువంటి సినిమా అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ థ్రిల్లర్ కాబట్టి ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, కామెడీ ఉంటుంది కాబట్టి అది ఏ జానర్ వాళ్ళకైనా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఓటీటీలో సినిమాలు ఎంజాయ్ చేసే వాళ్ళు ఇంచక్క ఈ సినిమాని చూసేయొచ్చు అనమాట. అంటే ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే, కొంచెం మన లక్కీ భాస్కర్, బ్లఫ్ మాస్టర్ ఈ సినిమాలు చూసాం కదా, ఆ సినిమా చూసిన వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవుతుంది, అండ్ ఆ రకమైన సినిమాలు ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ ఈ మూవీ నచ్చి తీరుతుంది, అదనమాట కదా. సో ఓటీటీలో సినిమాలు ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం ఒక కొత్త మూవీ ఇట్స్ వెయిటింగ్, హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మరో మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్, హిట్ త్రూ ఈ సినిమాలో నుంచి ఈ వండర్ఫుల్ సాంగ్ మీకోసం. సిద్ శ్రీరామ్, నూతన మోహన్ పాడినటువంటి పాట ప్రేమ వెల్లువ.

0: యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఇంట్రెస్టింగ్ న్యూస్. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే మనకు నచ్చుతాయి. ఆల్రెడీ చేసినటువంటి హీరోస్ కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనో, సెకండ్ ఇన్నింగ్స్ అనో, సంహౌ అంటే మళ్ళీ మళ్ళీ ఆ కాంబో రిపీట్ అవుతుందా, హీరో రిపీట్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ మనకి హ్యాపీగా అనిపించేటువంటి సిచ్యువేషనే అనమాట. అయితే వీటితో పాటుగా ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి కూడా తెలుసుకోవాలంటే వాళ్ళు కొత్తగా ఏ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అనేటువంటి అప్డేట్స్ కోసం డెఫినెట్లీ వెయిట్ చేస్తాం కదా. భైరవం, సుందరకాండ ఇలాంటి సినిమాలు మనం ఆల్రెడీ చూస్తున్నాము. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దెన్ నారా రోహిత్. చాలా రోజుల తర్వాత సినిమాలు తీస్తూ మళ్ళీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అనేటువంటి ఒక హ్యాపీనెస్లో మనం ఈజ్లో ఫీల్ అవుతున్న టైంలోనే ఆదర్శ కుటుంబం అని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమాలో వెంకీ అండ్ నారా రోహిత్ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఉండబోతుంది అనేటువంటి టాక్ అండ్ వాటికి సంబంధించినటువంటి లుక్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు మరొక సినిమా కూడా యాక్సెప్ట్ చేశారంట. అయితే రామ్ గర్ని డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుంది అండ్ ఆ టైటిల్ పేరు కపాలి. టైటిల్ వెరైటీగా ఉంది కదా. ఎస్, సో ఈ సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. అండ్ ఇది ఒక సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ సినిమా, హిస్టారికల్ స్టోరీ రిలేటెడ్గా ఉండబోతుంది అనేటువంటి టాక్ ఉంది. అండ్ వీటన్నిటితో పాటు మరొక కొత్త సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నారు అనేటువంటి టాక్ అలా అలా నడుస్తుంది అన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే మణికుమార్ డైరెక్షన్లో ఈ సినిమా ఉండబోతుందని. ఈ సినిమాకి టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాకపోతే కొత్త సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు అనేటువంటి టాక్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఫస్ట్ సౌండ్ ఇంజనీర్ అని అనుకున్నారట. ఇట్స్ నాట్ ష్యూర్ మళ్ళీ చేంజెస్ ఏమైనా జరగొచ్చు అనేటువంటి రీజన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ ఆ స్టోరీకి అనుగుణంగా ఈ టైటిల్ అయితే బాగుంటుంది అని ఫిక్స్ చేయడం అండ్ ఆ సినిమాకి గాను నయన్ సారికని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. సో మొత్తంగా నారా రోహిత్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు దాదాపు 4 ఫిల్మ్స్ కంటిన్యూస్గా చేయబోతున్నారు. అండ్ ఈ అన్ని సినిమాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది అనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏమంటారు, యా మేము కూడా రెడీ అంటారు కదా. మీరు సోలో సినిమా చూసిన తర్వాత తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఆ సినిమా నుంచి అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఐ డూ అగ్రీ, తెలుసు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మనం ఒక మంచి పాట వింటూ ఈ హ్యాపీనెస్ను ఎంజాయ్ చేద్దాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:06. ఇప్పుడు దేవరా చిత్రంలో నుంచి శిల్పారావు పాడిన చుట్టమల్లె అనే వండర్ఫుల్ పాట మనం వినబోతున్నాం అన్నమాట. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: దుంతడి, ద్వారపొడి, రారడి, గొల్లపొడి, దుంతడి, ద్వారపొడి, రారడి, గొల్లపొడి, కత్తిపొడి, కారంపొడి, కిందపడి, మీదపడి, చీరపన్న, ఎదురుదాడి, అదిరపన్న, అరికపొడి.

రామ్మిర్యాల పాడిన జబర్దస్త్ పాట విన్నారు కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నుండి. ఇక తర్వాత మనం వినబోయేటువంటి పాట పుష్ప సినిమాలో నుండి. శ్రేయా ఘోషల్ పాడిన సూసేకి అగ్గిరవ్వ మాదిరి పాట చాలా వరకు ఆల్మోస్ట్ ఫేవరెట్ అయిపోయినటువంటి సాంగ్ ఇది. స్టిల్ లూప్ మోడ్లో ఇంకా వినేటువంటి సాంగే ఆ పాట ఇప్పుడు మీకోసం.

స్వతంత్ర నిధుల కొరత వంటి అమలు కాని హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రామచంద్రరావు, జేఎన్టీయులో జరిగిన పరిశోధన ఆధారంగా భగవద్గీతపై రాసిన పరిశోధనాత్మక పుస్తకాన్ని ఆవిష్కరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు 6 తడి పంటలు మాత్రమే పండించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. ఈరోజు మిట్టపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విత్తన మేళాను ప్రారంభించి రైతులకు 6 తడి పంటల విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదని, అందువల్ల 6 తడి పంటలు పండిస్తే ఆదాయం రావడంతో పాటు నీటి వినియోగం తగ్గుతుందని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను సూచించారు. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం 2025కు అర్హులైన బాలికలు దరఖాస్తు

0: చేసుకోవాలని సూర్యాపేట జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి బి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకోసం 2023-24-25 సంవత్సరాలలో భూభాగం, గగనతలం, జల సముద్రాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారు పురస్కారాలకు అర్హులని తెలిపారు. బాలల ధైర్య సాహసాల వివరాలతో ఆగస్టు 20వ తేదీలోగా దరఖాస్తులను awards.gov.inలో ఆన్లైన్ ద్వారా పంపించాలని సూచించారు. కేంద్ర సాయుధ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. వారి ధైర్య సాహసాలను, దేశ భద్రతలో వారు చూపే నిబద్దతను కొనియాడారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ సంక్షోభ సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మావోయిజం నిర్మూలనలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించిందని, అందువల్ల దేశంలో శాంతి నెలకొందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి ఆమోదం లభించడంపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ అభివృద్దిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర కేటాయింపుల ద్వారా దాదాపు 5,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజుల్లో రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో కరువు వచ్చే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఖమ్మంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, రైతులు వరి సాగుకు బదులుగా 6 తడి పంటలు వేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ బాధ్యతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

యానిమల్ సినిమాలో నుంచి కార్తిక్ పాడిన వండర్ఫుల్ పాట విన్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మన కోసం వెయిట్ చేసేస్తుంది. ఆచార్య సినిమాలో నుంచి రేవంత్ అలాగే గీతామాధురి పాడినటువంటి సానా కట్టం అనేటువంటి సాంగ్. స్టే ట్యూన్డ్. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

తరువాతి పాట సత్యయామిని నూతన అలాగే వినాయక్ పాడినటువంటి వండర్ఫుల్ సాంగ్ సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నుంచి టైటిల్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తర్వాత మనం వినబోయేటువంటి సాంగ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నుండి సాగర్ చిన్మయి పాడినటువంటి నీ చేపకల్లు అనేటువంటి సాంగ్. స్టే ట్యూన్డ్.

ఆర్జే చేతన్. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరు కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువయ్యాయి. అందుకే పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్లిపోతారు. వివాహ బంధం తెగతెంపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిల్స్ చెప్తారు. అవేంటంటే ఇప్పుడు చేతన్ మీతో చెప్తాడు వెన్నెల ప్రోగ్రాంలు. ఇవి మీరు ఒక్కసారి విని కాస్త అర్థం చేసుకున్నట్టయితే ఇవి మీ వివాహ సంబంధమే కాదు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ లో కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పట్టడంతో ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది. ఒక్కసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు, గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధిపత్యం కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే. కాని కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పై చేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూడాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వారి మనసులో ఏముందో అర్థం చేసుకొని ప్రవర్తించాలి. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedback@gmail.com.

0: గౌరవం ఉండాలి. కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములు ఇద్దరూ ఎదుటి వారిని గౌరవించాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు చేతన్ చెప్పే టిప్స్ కొన్ని మీరు పాటించాల్సిందే. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది, కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంది. అసలు ఇంతకు వారిద్దరు ఏం పాటించాలి, ఎలా ఉండాలనే విషయాలు గుర్తించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. ఫోన్ పక్కన పెట్టండి. ఎస్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్ కి తెగ అడిక్ట్ అయిపోతారు. ఎంతలా తినడమైనా పక్కన పెడతారేమో కానీ ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే ఈ అలవాటు రిలేషన్షిప్స్ కి మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ని పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ విషయం అయితేనే ఫోన్ అటెండ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటూ ఏముంటుందో అని పక్కవారిని వదిలేసి ఆ ఫోన్లో ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయినట్టే. లైఫ్ పార్ట్నర్ ఎదురుక అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీ పార్ట్నర్తో గడిపే సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. ఒకప్పుడు పార్ట్నర్కి ఫోన్లో మెసేజెస్ చేసి, కాల్ చేసి, వీడియో కాల్స్లో అన్నీ చూసుకుంటారు. కానీ అదే పార్ట్నర్ ఇప్పుడు మీతో ఉంటే మళ్ళీ మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు? సో కీప్ ద ఫోన్ అవుట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మీ పార్ట్నర్తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి, వారితో డేట్కి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోండి, సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి, గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోండి. హ్యావ్ సమ్ అడ్వెంచర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు షికార్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరు అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మీ సొంతం అవుతాయి. తెలియని ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడంలో మీరు పర్సనల్ టైంని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారుగా. చాలా వరకు సర్ప్రైజెస్ అంటే ఇష్టపడతారు. ఇది మన స్నేహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది లవర్స్ కపుల్స్ మధ్యలో బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే తమ స్నేహితులు తమ కోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటివారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చి పుచ్చుకోండి. మెచ్చుకోవడం మర్చిపోవద్దు సుమా అంటారు. ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అదే ఏదైనా మంచి పని చేస్తే మాత్రం మెచ్చుకోరు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసేందుకు అప్పటి వరకు భార్య పడిన కష్టాన్ని మొత్తం మర్చిపోతుంది. ఇదే భర్త విషయంలోనూ ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి సమయం గడపండి. మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో ఆనందంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు స్పైస్ అప్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. I'll get back to you with more such useful information in our next segment. Till then, bye. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09515227039. నంబర్ మరోసారి 09515227039. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: మీరింతవరకు

0: ఎన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

సరై నోడు సినిమాలో నుంచి వండర్ఫుల్ పాట, సూపర్ డూపర్ సాంగ్, టైటిల్ సాంగ్ విన్నారు కదా. నెక్స్ట్ మీకోసం మరొక వండర్ఫుల్ పాటను వినిపించబోతున్నారు, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో నుండి నరేంద్ర పాడినటువంటి కలర్ఫుల్ చిలక. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్

0: మన జనరంజని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. కాసేపట్లో వార్తా ప్రసారాలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవీ ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ యువత ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన చట్టం కోసం స్పీకర్ 6 గంటల సమయం కేటాయించారని, అవసరమైతే మరికొంత సమయం ఇస్తామని చెబుతూ చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

0: कांग्रेस पार्टी और कुछ दल है उनको कहना चाहता हूँ, विषय को भटकने मत दीजिए। इस वक्त स्टूडेंट का इंटरेस्ट, देश में जो एग्जामिनेशन होने का जो प्रक्रिया आज तक हमने देखा है, उसको मजबूती से जो रिफॉर्म्स लाया है, इस पे चर्चा होना ये सबसे प्राथमिकता होना चाहिए इस वक्त।
1: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు, ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
2: लोक परीक्षा अनुचित साधारण निवारण संशोधन विधेयक 2026 हमारे देश के करोड़ों युवाओं के भविष्य, उनकी मेहनत और उनकी आकांक्षाओं से जुड़ा अत्यधिक महत्वपूर्ण विधेयक है। ये विधेयक पेपर लीक जैसे अपराधों पर प्रभावी अंकुश लगाने, दोषियों के विरुद्ध कठोर प्रावधान कर देश के करोड़ों युवाओं के हितों की रक्षा और इस दिशा में एक महत्वपूर्ण विधेयक है।
1: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సిఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్దతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సిఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది అనేక మంది జీవితాల్లో శాంతి ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సిఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వాణిజ్య నౌక ఎంవీ ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నత

0: అధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ను దేశంలోని వైవిధ్యభరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ అనే అంశం మీద ప్రముఖ న్యాయవాది శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన సంభాషణ వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక ఏ పరిస్థితుల్లోనైనా రుణగ్రహీత కట్టలేకపోతే సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సర్ఫేసీ యాక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రసాద్ గారు, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీతకి సర్ఫేసీ యాక్ట్ అసలు అప్లికబుల్ అవుతుంది?
1: జనరల్గా బ్యాంకులో ఎవరైతే రుణం తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ లోన్స్ ఏదైతే పద్ధతిలో వాళ్ళు ఒప్పుకున్న ప్రకారం వాళ్ళు ఈఎంఐ కావచ్చు, కొన్నిసార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరువేరుగా ఉంటాయి. హవెవర్ ఎన్పిఏ డిక్లేర్ చేస్తే అకౌంట్ ఎన్పిఏ కావాలి ఫస్ట్, దానికి

0: సర్ఫేస్ ఇనిషియేట్ చేయాలంటే ఎన్పిఏ కావాలి అకౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నట్టు. అయితే ఆ ఎన్పిఏ అయ్యేందుకు జనరల్గా అయితే 3 మంత్స్ ఈఎంఐ వస్తుంది, ఇంకా వేరే కొన్ని కొన్ని వాటికి డిపెండ్స్ అపాన్ ద లోన్ కూడా, బట్ బేసిక్గా జనరల్గా అయితే 3 మంత్స్ కట్టకపోతే ఎన్పిఏ డిక్లేర్ చేసే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎన్పిఏ చేయవచ్చు.
1: ఎన్పిఏ డిక్లేర్ చేయడానికి అధికారి ఎవరు, డిస్క్రిప్షన్ ఎవరు?
0: నామ్స్ ఉంటాయి, అది అయిపోతుంది, అకౌంట్ ఎన్పిఏ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదైతే నామ్స్ పెడుతుందో దాని ప్రకారం అది ఎవరితో సంబంధం లేదు, అది ఎన్పిఏ అయిపోతుంది. సర్ఫేస్ ఇనిషియేట్ చేయాలన్నది లేదా అనేది బ్యాంక్ అధికారికి వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఆ పవరు. అయితే బ్యాంకులో ఈ యాక్ట్ పెట్టిన కొత్తల్లో ఏమైందంటే, ఈ ఎవరంటే వాళ్ళు ఇట్లా పెడితే ఎవరైతే రుణగ్రహీతల మీద విచ్చలవిడిగా వాళ్ళ మీద ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుండొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు సుప్రీంకోర్టులో చాలామంది ప్రశ్నించారు, యాక్ట్నే ఛాలెంజ్ చేశారు. అప్పుడు చీఫ్ మేనేజర్ స్థాయి మనుషులే దీన్ని ఇనిషియేట్ చేయాలా అని, అంటే వాళ్ళకు ఒక డిస్క్రిషన్ అన్నట్టు. అయితే వాళ్ళకు ఒక సమస్య మీద అవగాహన ఉంటుంది, ఇది నిజంగానే దీనికి యాక్ట్ అప్లై చేయాలనా వద్దా అనే విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని ఓ బ్యాంకులో కానీ చీఫ్ మేనేజర్ స్థాయి అధికారికి ఇది వాళ్లకు ఇచ్చిర్రు ఆ పవర్, మొత్తానికి సర్ఫేస్ పవరే వాళ్ళ చేతుల ద్వారానే చేయాలా అనేది చెప్పినారు.
1: మీరు అన్నట్టు ఎన్పిఏ డిక్లేర్ అయిపోయింది, చీఫ్ మేనేజర్ స్థాయి అధికారి ఇక రుణగ్రహీత నుంచి ఏమి రావట్లేదని తన డిస్క్రిప్షన్ ఉపయోగించి సర్ఫేస్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయి?
0: వాళ్ళు ఇనిషియల్గా డిమాండ్ నోటీస్ అన్ని ఇస్తారండి ఫస్ట్. ఆ డిమాండ్ నోటీస్లో వాళ్ళు అన్ని రాస్తారు, పలానా రోజు మీద ఎన్పిఏ అయింది, మీరు ఇట్లా డిమాండ్ అమౌంట్ ఇంత డ్యూ ఉన్నారు, దీన్ని మీరు 60 డేస్ లోపల మీరు పే చేయాలా అని ఒక డిమాండ్ నోటీస్ ఇస్తారు. మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో పలానా రోజు వరకు మెన్షన్ చేసుకుంటూ అందులో అసెట్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సర్ఫేసీకి ఏదో ఒక అసెట్ సెక్యూర్డ్ అసెట్ ఉన్నప్పుడే సర్ఫేసీ వస్తుంది, మూవబుల్స్ కానివ్వండి ఇమూవబుల్స్ కానివ్వండి, ఆ వాటి డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ 60 డేస్ టైంలో మీరు కట్టండి లేకపోతే మేము ఫర్దర్గా వెళ్తాము అనే విషయం రాస్తారు. ఎవరైతే కడతారో ఆడికి ఆ 60 డేస్లో ఎవరైనా కట్టితే అది ఏమి ఉండదు, ముందరికి కట్టలేని పక్షంలో ఫర్దర్ ప్రొసీడ్ అవుతారు. అది ఇనిషియల్ స్టెప్.
1: డిమాండ్ నోటీస్ వచ్చింది, కట్టలేకపోయారు, నెక్స్ట్?
0: ఇక డిమాండ్ నోటీస్ వచ్చినా సరే 60 డేస్ లోపల కూడా వాళ్ళు కట్టలేని పక్షంలో పొజిషన్ నోటీస్ అనేది బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారండి. ఆ పొజిషన్ నోటీస్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే ప్రాపర్టీ ఉందో దాని మీద పొజిషన్ నోటీస్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది, యాక్ట్లో అన్ని ఫార్మాట్స్ ఉంటాయి అన్నట్టు. ఇది ఎట్లా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చెప్పుకుంటూ ఆ ప్రాపర్టీ మీద ఫిక్స్ చేసుకుంటూ ఆ బారోవర్కి వాళ్ళకు ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్లో దానికి సంబంధించిన వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ప్రాపర్టీ మీద ఫిక్స్ చేస్తూ వితిన్ 7 డేస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తారు, 2 లీడింగ్ న్యూస్ పేపర్స్లో. వన్ ఈ షుడ్ బి వర్నాక్యులర్ లాంగ్వేజ్, ఆ ప్రాంతీయ భాష, ఆ రెండింటిలో పబ్లిష్ చేస్తారు. అది పొజిషన్ తీసుకున్నట్టు, సింబాలిక్ పొజిషన్ తీసుకున్నట్టు, లేకపోతే వాళ్ళ ఇష్టం.
1: ఎగ్జాంపుల్ నేనే ఒక ఉద్యోగిగా ఒక లోన్ తీసుకొని, హోమ్ లోన్ కానీ ఏదైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో నాకు డిమాండ్ నోటీస్ వచ్చాక నేను బ్యాంక్ అధికారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం గడివే ఉండని అడిగితే ఈ పొజిషన్ నోటీస్ని డిలే చేసుకునే,
0: అయితే దీంట్లో వెసులుబాటు ఉన్నది. అయితే దీంట్లో అప్పుడే యాక్ట్లో కూడా ఎప్పుడైతే పెట్టినారో అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలను వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ మా బాధలు ఎలా తెలియాలంటే 13-2 నోటీస్ 60 డేస్ టైం ఏదైతే ఇస్తుండ్రో ఆ నోటీస్ రాగానే వీళ్ళు రిప్లై ఇచ్చుకోవచ్చు దానికి, ఎవరైతే వాళ్ళ అభ్యంతరాలు చెప్పుకుంటూ ఆ రిప్లై వచ్చిన 15 రోజుల్లోపు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాలి, అది మ్యాండేటరీ అన్నాడు. అయితే వీళ్ళది ఏమైనా బాధలు ఉన్నా అదంటే ఎందుమూలానో లేకపోతే తప్పు నాకు చేయొద్దు ఇలాంటివి ఏమున్నా వాళ్ళు చెప్పుకోవచ్చు, దానికి మటుకు బ్యాంక్ వాళ్ళు మ్యాండేటరీగా రిప్లై ఇవ్వాలి 15 డేస్లో. అది ఓ వెసులుబాటు అన్నట్టు వాళ్ళ, అదొక ప్రొసీజర్లోనే పెట్టిర్రు అది. ఆ రిప్లై ఇస్తే దానికి వాళ్ళు కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలని వద్దా, అప్పుడు వాళ్ళు మళ్ళీ డిసైడ్ ఆ రిప్లైతో పాటు చెప్తారు అన్నట్టు మనకు, మనం ఇచ్చిన అంటే అవసరమా లేదా ఏం చేయాలన్నది.
1: మీరు అన్నట్టు రిప్లై ఇచ్చారు లేదా అది ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళలేదు, తర్వాత ప్రొసీజర్ ఏంటి? పొజిషన్ నోటీస్ తర్వాత
0: ఒకసారి పొజిషన్ నోటీస్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో తర్వాత బ్యాంక్ వాళ్ళు వాల్యుయర్ని అప్రోచ్ అవుతారు, దాని ప్రాపర్టీకి ఎంత వాల్యూ వస్తుంది అంత వాళ్ళ వాల్యూ అనమాట. వాల్యుయేషన్ చేశాక ఒక నోటీస్ ఇస్తారు ఏమని అంటే అమ్ముతామని, ప్రీసేల్ నోటీస్ అంటారు దాన్ని. మేము 30 రోజులు టైం ఇస్తారు అప్పుడు, 30 డేస్ ఈ ప్రాపర్టీని మీరు కట్టనందువల్ల మేము అమ్మేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇప్పుడు 30 డేస్ టైం ఇస్తున్నాం అని ఇస్తారు. ఆ 30 డేస్ వరకు కూడా వాళ్ళు రాలేకపోతే మళ్ళీ ఒకసారి ఆక్షన్, అట్లా 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే ఆక్షన్ కావచ్చు టెండర్ త్రూ అయినా కానీ లేకపోతే బారోవరే వచ్చి మేము అమ్ముతాము అంటే ఎవరైనా బయ్యర్ని తీసుకొచ్చినా సరే ప్రైవేట్ రేట్గా వాళ్ళకి అమ్మించుకోవచ్చు అన్నట్టు. ఆ పద్ధతిలో ఆ ప్రాపర్టీని అమ్మేసి వీళ్ళ ఏమైనా మిగులు ఉంటే వీళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇంకో రన్ వచ్చి క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు అది ఇచ్చేస్తారు.
1: అంటే ఇప్పుడు ఏదైనా అమ్మిన తర్వాత లోన్ అమౌంట్ కన్నా ఎక్కువ వాల్యూ వస్తే ఆ మిగులు మళ్ళీ
0: వాళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకో రన్ అది దానికి వేరే స్టెప్స్ ఉన్నాయి క్లెయిమ్ ఇంకో

0: నాకు
1: ఓకే,
0: వచ్చేది ఉన్నది దీంట్లో అంటే అప్పుడు అవి
1: ఆ ప్రొసీజర్ ప్రకారం
0: దాని
1: మనకు
0: ప్రకారం
1: అడుగుతారు.
0: పోతుంది.
1: అయితే ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవ్వడానికి, ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వడానికి అన్ని రుణాలకి ఇదే పద్ధత, ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ సర్ఫేసీ అన్ని రుణాలకు అప్లై చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దానికి సర్ఫేసీ అప్లై చేయకూడదని, తర్వాత లోన్ అమౌంట్ 20% ఆఫ్ ద, ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 20% కంటే తక్కువ ఉందనుకోండి అవుట్ స్టాండింగ్, దానికి కూడా వెళ్ళకూడదు అని ఉన్నది.
1: అచ్చా, అంటే అమౌంట్ వైజ్ ఇంకా 20% మిగిలి ఉంటే,
0: 20% ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఒకవేళ
1: ఓకే
0: ఉంటే అప్పుడు కూడా అవసరం లేదు అని, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పేమెంట్ చేసేసారు కదా అన్న, అంటే అట్లా పెట్టారు కదా వాళ్ళ యాక్ట్లో అట్లా.
1: అయితే ఇప్పుడు ఎవరైనా రైతులకు కానీ వ్యవసాయదారులకి ఇది అప్లికబుల్ కాదు. చిన్న వ్యాపారులు ఎవరైనా వాళ్ళ వ్యాపారం కోసం లోన్ తీసుకొని వ్యాపారం సరిగ్గా నడవకను, లేదో ఇప్పటివరకు నడిచింది, ఏదైనా పరిస్థితుల వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోతే ఈఎంఐ కట్టలేకపోవడం, ఇంట్రెస్ట్ కట్టకపోవడం వల్ల సర్ఫేసీ అప్లికబుల్ అయ్యి వాళ్ళ కొలెటరల్ ఏదైతే తనఖా పెట్టారో ప్రాపర్టీని, ఆ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు.
0: ఈ వ్యాపారం ఏదైనా సరే యాక్ట్ అయితే అప్లై అవుతుంది. దాంట్లో ఈ వెసులుబాట్లు అనేటివి అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ కాదు క్రైటీరియా, ప్రాపర్టీ ల్యాండ్ ఉండకూడదు అది అన్నట్టు, అందుకని అది అందరికీ వర్తిస్తుంది. అగ్రికల్చరల్ ల్యాండ్కి మట్టుకు ఆ వెసులుబాటు ఇచ్చారు. అది ఇంకా కొన్ని ఇంకా వేరే షిప్స్ ప్లేన్స్ అట్లా వాటికి మన మామూలు దాంట్లోకి రావు, కానీ అట్లా ఇంకొన్ని ఉన్నాయి అట్లా. 1 lakh కంటే తక్కువ ఒకవేళ లోన్ ఉన్నా దానికి కూడా
1: తక్కువ సర్ఫేస్
0: అప్లికబుల్ అట్లా.
1: అయితే మీ అనుభవం ప్రకారం ఎక్కువ కేసులు ఎలాంటివి సర్ఫేసీ కింద వచ్చినాయి, అంటే ఎలాంటి లోన్స్ ఎక్కువగా సర్ఫేసీ ద్వారా జప్తు చేయబడ్డవి, ఎలాంటివి ఉన్నాయి ఎక్కువగా?
0: ఎప్పుడైనా ఏమైతుంది జనరల్గా బ్యాంక్ అధికారులు వాళ్ళు అంటే డబ్బులు ఎప్పుడైతే ఇస్తుండ్రో అది గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ మనీ కింద ట్రీట్ చేస్తారు వాళ్ళు, ఎప్పుడైతే అవి రాలేదో వాళ్ళకు ఉన్న ప్రయత్నాలు అన్నీ చేస్తారు అవి వసూలు చేస్తాను. అదే జనరల్గా ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, డిప్రిషియేట్ అవుతుంది అనుకోండి, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీలైనంత త్వరగా రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు.
1: బ్యాంకు లాభం కాబట్టి
0: ఆ ప్రాపర్టీ కూడా రేపు అందుబాటులో రాకపోవచ్చు, రేపు ఇవాళ తీసుకోలేదు అనుకోండి రేపు దాని వాల్యూ డిప్రిషియేట్ అవ్వచ్చు, ఎట్లాంటి పరిస్థితులను బట్టి. కాకపోతే వాళ్ళ దూరం ఎంతసేపు రికవరీ మీద ఉంటుంది కనుక వాళ్ళు ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నమే చేస్తారు ఎంతసేపు.
1: మీరు అన్నట్టు ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత ఎక్కడైనా రుణగ్రహీత తనకు అన్యాయం జరిగిందని కానీ, ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ఆ 90 రోజుల వ్యవధి కానీ 60 రోజుల వ్యవధి కానీ ఫాలో అవ్వలేదని తను భావిస్తే తను ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
0: అయితే ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తారు, 60 డేస్ టైం ఇస్తారు వాళ్ళకు, అది పే చేయలేదు, తను రిప్లై కూడా ఇచ్చాడు అనుకుందాం. రిప్లై ఇచ్చినా అతను ఆ బ్యాంక్ నుంచే ఎలాంటి రెస్పాన్స్ లేకపోవచ్చు, ఇచ్చినా వాళ్ళు తోసిపుచ్చవచ్చు ఇవన్నీ మీరు చెప్పింది కరెక్ట్ కాదని వాళ్ళు అట్లాగే ముందుకు వెళ్ళవచ్చు. ఎప్పుడైతే పొజిషన్ నోటీస్ ఇస్తుండ్రో వాళ్ళు, అక్కడి నుంచి బారోవర్కి రైట్ వస్తుంది ఏమని ఛాలెంజ్ చేయడానికి. ఆ ఈడెక్కడే సర్ఫేసీ మొత్తంలో ప్రొసీడింగ్స్నే ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. పొజిషన్ నోటీసే కానివ్వండి, తర్వాత ఇచ్చే రూల్ లైట్ 30 డేస్ టైం ఫర్ సేలు, తర్వాత ఆక్షన్ నోటీసు, ఈ మూడింటినే తర్వాత అమ్మినాక కూడా ఏదైనా ప్రొసీడింగ్ ఉన్నా అవిటి మట్టుకే మనం ఛాలెంజ్ చేయగలుగుతాం. దాని గురించి డిఆర్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, దాంట్లో మనం పోయి అర్జీ పెట్టుకోవచ్చు, ఇట్లా ప్రొసీడింగ్స్ మాకు మా మీద తప్పు చేస్తున్నారు, దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఎనీ ప్రొసీడింగ్స్
1: ఛాలెంజ్ చేయడం వల్ల లాభం ఏంటి, ఆగుతుందా?
0: ఈ టెక్నికాలిటీస్తోని దాంట్లో స్టే పద్ధతి కూడా ఉంది, దాంట్లో స్టే కూడా వేయచ్చు, ఆపొచ్చు, ఆపి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. మనం మన ఒక కేసు ఆడబెడితే వాళ్ళు జవాబు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, దాన్ని బట్టి అది కొట్టేయచ్చు, ఒకవేళ కరెక్టే ఉంటే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. దాన్ని బట్టి ప్రొసీడింగ్స్ని తప్పు తప్పు మళ్ళీ వాళ్ళకి దాన్ని బట్టి, ఇప్పుడు ఒకవేళ ప్రొసీడింగ్స్ కొట్టేసే కేసు మీ దగ్గర ఉంటే ప్రొసీడింగ్స్ కొట్టేస్తారు. అసలు సర్ఫేసీ యాక్టే అప్లై కాదు నా ప్రాపర్టీకి, దీనికి సంబంధం ఎనీ పర్సన్ క్యాన్ అప్లై అన్నట్టు. అది కొన్నిసార్లు ఎలా అవుతుందంటే బారోవరే కాదు, ఎవరిదో థర్డ్ పార్టీ ప్రాపర్టీ ఎఫెక్ట్ అవుతుంది. ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ద ప్రొసీడింగ్స్ అని వస్తుంది, వాళ్ళందరూ సెక్షన్ 17 కింద డిఆర్టీ డెట్ రికవరీ ట్రైబ్యునల్, ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న డెట్ రికవరీ ట్రైబ్యునల్ని అప్రోచ్ అయితే అక్కడ వారు డిసైడ్ చేస్తారు.
1: అంటే నిజంగానే సర్ఫేసీ అనేది బ్యాంకులకు ఒక శక్తివంతమైన ఆయుధమైంది అంటారు, మీ అభిప్రాయం ఏంటి?
0: బ్యాంకులకు అది తప్పకుండా శక్తివంతమైన ఆయుధమే. అంటే జనరల్గా వీళ్ళందరూ పెట్టేది ఏంటంటే ఇవంతా ఎకానమీని ఆలోచించి చేస్తుంటారు, దాంట్లో కొన్నిసార్లు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు జరిగినా దాని గురించే డెట్ రికవరీ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేసినారు, అందులో వాళ్ళ యొక్క అభ్యంతరాలు ఏమున్నా అలా దావా వేసి
1: ఏదైనా పరిస్థితుల వల్ల ఇలా కట్టలేకపోవడము, అది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైపోవడము, తను తన స్థిరాస్తిని లేదా చరాస్తిని దక్కించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎక్కడో డబ్బు ప్రయత్నం చేస్తున్నాను,

0: ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది. సమూహం నాకు ఏదైతే అమౌంట్ ఉందో నేను కట్టాల్సింది అది కుదిరింది. అది ఏ స్థాయి వరకు నేను కట్టిన ఆస్తిని మళ్ళీ తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది? అంటే ఈ పాయింట్ దాటితే అది మీకు రాదు.
1: మీరు యాక్ట్ ప్రకారం వెళ్తేనేమో యాక్షన్ నోటీస్ పబ్లిషికేషన్ తర్వాత అతనికి రైట్ లేదని ఉంటుంది. అయితే మనకు తెలియదు ఒక్కసారి ఏమవుతుంది, వీళ్ళకి అయితే స్టెప్ బై స్టెప్ ఉన్నాయో అతనికి తెలియకనే పోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. నాకు 1 వీక్లో అమౌంట్ వస్తుంది అనుకోండి, నేను అప్పుడు కన్విన్స్ చేసుకోగలిగిన అనుకోండి, నాకు ఇట్లా వస్తుందంటే వాళ్ళు ఆపేస్తారు. అంటే వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అల్టిమేట్లీ ఇదంతా ఏంటంటే కమర్షియల్ విజ్డమ్ ఆఫ్ ద బ్యాంక్. అది వాళ్ళకి డబ్బులు కావాలా, మనకు ప్రాపర్టీ కావాలా, ఈ దీన్ని ఎంతవరకు అయితే మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకుని దాన్ని బట్టే ఉంటుంది. తప్పితే ప్రొసీజరల్ ఏమైనా ఉంటే డెట్ రికవరీ ట్రైబ్యునల్లో మీకు రిలీఫ్ దొరుకుతుంది. అది లేని పక్షంలో అక్కడ నాకు ఏం లేదు, నాకు కేసు అనుకున్నప్పుడు ఈ డబ్బులు ఉంటేనే అతనికి రిలీఫ్, లేకపోతే ప్రాపర్టీ దక్కించుకోనికి అవకాశం కూడా తక్కువే.
0: అయితే చాలామంది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత కూడా ఈ అవేర్నెస్ లేక, మీ అనుభవం ప్రకారం చాలామంది చేస్తున్న తప్పులేంటి, ఏం చేయకుండా ఉంటే, అంటే ఒకటి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే పరిస్థితి వస్తుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయంటే ఇంకా కట్టలేకనే వచ్చిందని అర్థం. ఆ పరిస్థితుల్లో కూడా తెలిసి తెలియక కామన్ మ్యాన్ చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా మినిమైజ్ చేయొచ్చు అంటారు మీ అనుభవం ప్రకారం?
1: అంటే లీగల్గా ఒకసారి సర్ఫేసీ ఇనిషియేట్ అయిందంటే లిమిటెడ్ టైం పీరియడ్లో వాళ్ళు క్లోజ్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు మనకు యాజ్ ఎ బారోవర్ మనకు ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి అంటే అది వేరే. అప్పుడు మనం దానికి తగ్గట్టు ఒక అడ్వకేట్ గారిని కలిస్తే అందులో లోతుబాట్లు ఏమైనా ఉన్నాయా చూసి దాంట్లో ఏమైనా రెమెడీ ఉంటే తీయగలుగుతారు. ఇంకా లేని పక్షంలో ప్రాపర్టీ అనేది వాల్యూ ఆక్షన్లో పెట్టి అమ్ముతే ఎక్కువ వస్తుందా, మనమంతలకు మనమే దాన్ని అమ్ముకొని ఏమైనా వాల్యూ ఇవ్వగలుగుతామా అనేది నెక్స్ట్ క్రైటీరియా మిగులుతుంది.
0: ఆ ప్రొవిజన్ బారోవర్కి ఇస్తుందా బ్యాంక్?
1: అంటే మనమే బై ప్రైవేట్ ట్రీటీ అని ఒక ఫెసిలిటీ ఉంటుందండి అందులో. అయితే మనమే ప్రైవేట్ ట్రీటీ అంటే నేను ప్రాపర్టీ ఒక 1 లాక్కి అమ్ముడుపోతుంది అనుకుందాం ఫర్ సపోజ్. బ్యాంకులో యాక్షన్ పెట్టినప్పుడు అందరూ ఎంత పబ్లికేషన్ ఇచ్చినా దాంట్లో ఎవరు వస్తారో తెలియదు. నాకు అనిపిస్తుంది దానికి 2 లక్షలు వస్తుందో లేకపోతే 125,000 వస్తుందో అనిపించింది అనుకోండి, నేనే అతన్ని తీసుకుపోయి కడితే నా రుణం కొంచెం తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఓకే, అదేంటంటే దాంతో అందరు ఇద్దరు లాభపడతారు అని.
0: సో ఆ ప్రొవిజన్ ఉంది, అయితే
1: ప్రైవేట్ రీటీ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇంకా అది ఒకవేళ అమ్మాలా ఉన్నాడు అంటే అతనే పోయి కడతాడు కూడా. ఇప్పుడు వాళ్ళకి కావాలి డబ్బులు, డబ్బులు బ్యాంక్కి తనతో కట్టిస్తే మీ డాక్యుమెంట్ వస్తుంది, తనకి రిజిస్ట్రేషన్ మీరు చేయవచ్చు.
0: బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక కట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నాక ఎలాంటి పరిస్థితుల్లో ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవుతుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని చాలా చక్కగా వివరించారు మా శ్రోతలకు. చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ అనే అంశం మీద ప్రముఖ న్యాయవాది శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారు జరిపిన సంభాషణ విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:32. ఇప్పుడు పాటతో ప్రయాణం అంటూ చక్కని ఆల్ టైమ్ హిట్స్ వినబోతున్నాం అన్నమాట. మొట్టమొదటిగా మీకోసం సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో నుండి చిత్ర గారు ఆలపించినటువంటి ఒక మంచి చక్కటి పాట వినిపించబోతున్నాను, కలికి చిలకల కొలికి అనేటువంటి పాట. స్టే ట్యూన్డ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మరొక అద్భుతమైన పాట వినబోతున్నాం. స్వయంవరం ఈ చిత్రంలో నుంచి చిత్రగారు ఆల్పించినటువంటి పాట, భువనచంద్ర గారి రచన, వందే మాతరం శ్రీనివాస్ గారి కంపోజిషన్లో మరల తెలుపన ప్రియ. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్

వంశిస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: జారి.
1: తరువాత వినబోయే మరొక అద్భుతమైన పాట నిన్నే పెళ్లాడతా. ఈ చిత్రంలో నుంచి హరిహరన్ చిత్ర గారు పాడినటువంటి పాట కన్నుల్లోని రూపమే. రచించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కంపోజ్ చేసింది సంహిత్ చోటా. స్టే ట్యూన్డ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరువాత మనం వినబోయేటువంటి మరొక అద్భుతమైన పాట ఖడ్గం సినిమాలో నుండి అల్లరి అల్లరి చూపులతో. డిఎస్పీ కంపోజ్ చేసిన ఈ పాటని రచించింది సుద్దాల శుక్తేజ గారు, ఆలపించింది చిత్ర గారు. విందామా మరి, స్టే ట్యూన్డ్.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై. దేశ్

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: మంగళగిరిలో పోటీ చేసి మంత్రిగిరిని పట్టేశా.
1: అల్లరల్లుడు చిత్రంలో నుంచి బాలుగారు చిత్రగారు ఆలపించిన పాట విన్నాము. స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు కావస్తుంది. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ అయిన సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్థానికి వాడుకుంటూ దాని ఆదాయానికి గండికొట్టాయని, పాలకులు దీన్ని బంగారు బాతుగా మార్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. లోక్సభలో విపక్ష సభ్యుల నినాదాల నేపథ్యంలో సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షల్లో అక్రమాల నిరోధక బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. పలుమార్లు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ విరాళాల మళ్లింపు ఆరోపణలపై విచారణకు ఐజీ కిరణ్ ఎస్ నేతృత్వంలో 4 సభ్యుల సిట్ను ఏర్పాటు చేసినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మరో ఫారెన్సిక్ ఆడిటర్ను చేర్చి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. హైడ్రా నిర్వహణ, మౌలిక వసతులు, కార్యాచరణ వ్యయాల కోసం 72 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్ను తక్షణమే హైడ్రా కమిషనర్గా తప్పించాలంటూ హైకోర్టు సీఎస్ సంజయ్ జాజుకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఆయన స్థానంలో ఒక ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు కట్టబెట్టాలని సూచించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఇప్పటి వరకు దాదాపు 63 కోట్లు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం తెలిపింది. తాడిచెర్ల 2 ప్రాజెక్టును వేగవంతం చేసి స్థానికులకు 1000 ఉద్యోగాలు ఇవ్వాలని, విశ్రాంత సింగరేణి కార్మికులకు 10,000 పింఛను అందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్నీనో పరిస్థితుల దృష్ట్యా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో ముందుండి పాల్గొని ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. టీజీఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 31న టీజీఐసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2 విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aiRnews_hydని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: కొంచెం మస్తీ బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: మస్తీ మజా కార్యక్రమంలో ఉన్నాం మనం. ప్రతి విషయాన్ని వైరల్ చేయడం, ఆ వైరల్ అయిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని మాట్లాడుకోవడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అలా వైరల్ అయినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ని వాళ్ళకి మన మస్తీ మజా కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం అనమాట. అన్నీ ఇంట్రెస్టింగే. ముఖ్యంగా పర్టికులర్గా ప్లాన్ చేసుకుంటున్నటువంటి ఒక కపుల్, అంటే ఒక మంత్లీ బడ్జెట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అనేటువంటి ఈ ప్రజెంట్ ట్రెండ్ ఒకటి చాలా చాలా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. దాంతోపాటుగా తెల్లగా ఉన్నటువంటి చర్మం గల ఒక, ఓ ఇది ఇప్పుడే రివీల్ చేయకూడదు బట్ స్టిల్ ఐల్ గివ్ యూ అ క్లూ, క్లూ ఇస్తా. ఏంటంటే దాన్ని చూసి చాలామంది చాలా ముగ్ధులైపోతున్నారనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఏదర్ హ్యూమన్ బీయింగా లేకపోతే ఒక యానిమలా గెస్ చేస్తూ ఉండండి, కానీ డెఫినెట్లీ నేను రివీల్ చేస్తా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను కాసేపట్లో. కానీ దానికి ముందు ఒక మంచి పాటతో వెల్కమ్ చెప్పేద్దాం, ఏమంటారు? స్టే ట్యూన్డ్. ఇప్పుడు మీకోసం ఎస్పీ చరణ్ సుజాత పాడినటువంటి వండర్ఫుల్ పాట వచ్చేస్తోంది గుడుంబ శంకర్ చిత్రంలో నుంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొంచెం మస్తీ, బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
2: ఎస్, మస్తీ మజాలో మరి ఇంట్రెస్టింగ్ గా అనిపించినటువంటి క్లూ ఇందాక నేను ఇచ్చాను కదా, పేరు లూనా. భలే ఉంది కదా పేరు. పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉంటుంది. తెల్లని చర్మం, బ్లూ గ్రే కాంబినేషన్లో కళ్ళు. అఫ్ కోర్స్ మన ఇండియాలో ఉండదు, సౌత్ కొరియాలో ఉంటుంది. అంత తెల్లగా ఉండేది ఎవరబ్బా అనే డౌట్ మీకు అక్కర్లేదు. అదొక వైట్ లయన్. సౌత్ కొరియాలో ఇది చాలా చాలా ఫేమస్. అయితే ఇప్పుడు మాత్రం దీని లుక్ చూడ్డానికి, ఆ ఫర్ ఏదైతే ఉంటుందో అది భలే క్యూట్గా చాలా చాలా బాగా ఉండి చాలా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. అందుకని సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ చేసేస్తున్నారు ఈ తెల్లటి లయన్ని. ఎప్పుడైనా సరే మనం సింహాన్ని చూస్తే కలర్ ఎందులో, ఎల్లో కలర్ ఆర్ బ్రౌన్ కాంబోలో చూస్తాము, అండ్ అవి మాత్రమే మనకు తెలుసు. కానీ ఇంత ప్యూర్ వైట్గా ఉండి, ఇంత చక్కగా ఆ లుక్ బాగుండి అట్రాక్ట్ చేసేటువంటి కలర్ అందులోనూ వైట్ చాలా చాలా తక్కువ. అండ్ ప్రజెంట్ వాటి డిస్కషన్ కూడా ఈ మధ్యకాలంలో తక్కువ. ఈ న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడుకోవడం, ఆ పిక్స్ షేర్ చేసుకోవడం లాంటివి జరుగుతుందన్నమాట. చూసిన వాళ్ళందరూ కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నారు. ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు, అంటే దాని పెంపకాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కాస్త వెళ్ళి అలా నిమరడం అలాంటివి చేసిన వీడియోస్ చూసి ఎగ్జైట్ అవుతున్నారు. మనమైతే అలాంటి పనులు చేయలేమనుకోండి, కానీ హ్యాపీగా సర్ప్రైజ్ అండ్ మెస్మరైజ్ అయిన విషయాలు మాత్రం ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసుకోగలం. ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇలా మాట్లాడుకోగలం కూడా. ఏమంటారు, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ ఏంటి, సోషల్ మీడియాలో డైరెక్ట్ చూడండి, దిస్ ఇస్ బెటర్ అంటా నేను. ఏమంటారు, రైట్, ఇంకా మాట్లాడుకుందాము మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: ఇంట్లో ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో, వచ్చిన డబ్బులు అస్సలు సరిపోవట్లేదు, అసలు ఇంత సంపాదిస్తున్నాను ఎక్కడ పోతున్నాయి అని మీ ఇంట్లో కూడా ఎవరైనా అన్నారా? జనరల్గా ప్రతి ఒక్క ఫ్యామిలీలో వచ్చేటువంటి డిస్కషన్స్ ఇవి. సంపాదించడం దానికంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతున్నాయని, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల సేవింగ్స్ ఏం చేయలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు ఏవో ఖర్చులు రావడం, మళ్ళీ వాడడం, మళ్ళీ ఖర్చు చేసేయడం, డబ్బులు అయిపోయాయే అని ఆలోచించడం, ఇది చాలా కామన్గా ప్రతి ఇంట్లో జరుగుతుంది. సేవింగ్స్ చేద్దాం అనుకున్నా అఫ్కోర్స్ అనుకున్నంత చేయలేక తక్కువ చేసేవాళ్ళు కూడా లేకపోలేరు. అందుకే ఒక కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి బెంగళూరులో ఉండే వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారట. అఫ్కోర్స్ ఇవి మన ఇంట్లో కూడా చేసేవి అయి ఉండొచ్చు, లేదా ఇంకేమైనా మిస్ అయి ఉండొచ్చు, లేదా ఇలా గట్టిగా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మీరు సేవింగ్స్ చెయ్యొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా రన్ అవుతున్న పోస్ట్ అది, దీని గురించి మాట్లాడుకుందాం ఓ మంచి పాట తర్వాత. ఇంతకీ వాళ్ళు ఎటువంటి ప్లాన్స్ చేసుంటారు, వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారు, మీరు కూడా కాస్త గెస్ చేయండి పాట వినిపించేలోపు, ఐ మీన్ పాట అయిపోయేలోపు. అలాంటి గెస్సెస్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ కూడా చేయండి 0402324082 నెంబర్కి. స్టే ట్యూన్డ్, మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాను, శ్రేయా ఘోషల్ పాడింది జాయ్ సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: कुछ मस्ती बोलड़न तो मजा, मस्ती मजा विंटुनारू ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगु।
4: మీ ఇంట్లో వేసుకునేటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ బడ్జెట్, ప్రతి ఫ్యామిలీకి చాలా అవసరమైనటువంటి టాపికే ఇది, రైట్? సో మరి ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతున్నటువంటి అలా ఒక కపుల్ పెట్టుకున్నటువంటి గోల్ ఏంటి, అంతగా అందరినీ ఇంప్రెస్ చేసిన విషయం ఏంటి, అఫ్ కోర్స్ మనము మాట్లాడుకోవాల్సిందే కదా, ఏంటంటే ఫస్ట్ వెల్త్ కంటే హెల్త్ ఇంపార్టెంట్ అని డిసైడ్ అయ్యారంట వాళ్ళు. అందుకే ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలి ఫర్ షూర్గా, అందులో మాత్రం స్కిప్పింగ్ అస్సలు లేదు. హెల్దీగా ఉండాలి అండ్ హెల్దీ ఫుడ్ తినాలి, ఇది రూల్ నెంబర్ 1. ఆ తర్వాత ఇంకా ప్రతి వీకెండ్ సినిమాలు, షికార్లు, షాపింగ్లు అవి ఇవి అని తిరగడాలు నో, దీని కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు. అండ్ ఎప్పుడు మరి బయటికి వెళ్ళడం మిస్ అవుతాం కదా అని అనిపిస్తుంది కదా, సో ఇయర్లీ వన్స్ ఒక పర్టికులర్ టైం అండ్ అక్కడ నుండి ప్లానింగ్, అప్పుడు చక్కగా ట్రిప్కి వెళ్ళి అంతా ప్లేస్ ఎంజాయ్ చేసి వస్తారట. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. సెకండ్, తర్వాత ఒకరు ఇన్వెస్ట్మెంట్ పైన దృష్టి పెడితే ఇంకొకరు ఎక్స్పెన్సెస్ పైన దృష్టి పెడతారంట. అంటే ఇద్దరు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు, అంటే జాబ్ చేస్తున్న వాళ్ళే, డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళే కాబట్టి, సో ఒకరు ఒకదానిపైన శ్రద్ధ పెడితే ఇంకొకరు ఇంకొక దానిపైన శ్రద్ధ పెడతారు, దానివల్ల వేస్టేజ్ అనేది ఉండదు. ఇది 4వది, ఐ మీన్ 3వది. అండ్

నాలుగోది వచ్చేసి బ్రాండెడ్ క్లోత్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరట. ఎప్పుడు ఏ దుస్తులు అవసరమో వాటికి మాత్రమే ప్రియారిటీ, అండ్ అవి సింపుల్గా ఉన్నా సరే నీట్గా ఉండి చక్కగా ఉంటే వాటిని యూస్ చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేయడం లాంటివి లేవు. అంతేకాదు కారు ఉండాలి, లగ్జరీ ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, ఈ బ్రాండెడ్ క్లోత్స్ ఉండాలి అనేటువంటి ఆ ఆలోచనే ఫస్ట్ బ్రెయిన్లో అస్సలు లేవట. ఇది థాట్ నెంబర్ 4. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్లాన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని డిసైడ్ చేసుకున్నారట. ఇప్పుడు అలాగే బతికేస్తున్నారట. అన్నీ బాగున్నాయి కానీ ఇంకా ఫిఫ్త్ వన్ చెప్పలేదేంటి కీర్తి కదా. సో ఫిఫ్త్ రూల్ ఏంటంటే, ఈ డెసిషన్ పైన వీళ్ళిద్దరూ స్టిక్ ఆన్ అయి ఉండి ఎవరు ఎప్పుడైతే డీవియేట్ అవ్వాలి, అంటే అబ్బా నాకు ఇది నచ్చలేదు దీంట్లో ఇంకేమైనా మార్చుకుందాం అని అనుకున్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మళ్ళీ వీళ్ళు పెట్టుకున్న రూల్లోకే అడ్జస్ట్ అయిపోవడం అన్నమాట. అఫ్కోర్స్ ఎప్పుడో ఒకసారి మనకు అనిపించక మానదు కదా, ఏంటి ఈ రూల్స్ ఇవన్నీ, కాస్త మనం చేంజ్ అవ్వచ్చు కదా, చిల్ అవ్వచ్చు కదా అన్నట్టుగా. సో అలాంటివి ఏమీ లేకుండా ఇలా ఫిక్స్డ్గా పెట్టుకున్నటువంటి ప్లాన్స్తో అందరినీ తెగ అట్రాక్ట్ చేసేస్తున్నారు ఈ కపుల్. సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే మిగతా వాళ్ళు కూడా ఏమైనా ప్లాన్ చేసుకుంటే చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఎంతో సంపాదించవచ్చు. తక్కువ సంపాదించినా ఎక్కువ ఎక్స్పెన్సెస్ కాకుండా జాగ్రత్త, ఐ మీన్ పొదుపు చేయొచ్చు అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ అఫ్కోర్స్ విన్న మీకు కూడా అలాగే అనిపించవచ్చు. ఐమ్ రైట్? సరే ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సమయం స్టూడియో క్లాక్ లో 8:32 అవుతోందో చండ్. మనం ఈ టైంలో ఏకచిత్ర గీతాలు వింటాం. మరి ఇవాళ అటువంటి ఒక అద్భుతమైన సినిమా ఇది. నిజంగా అద్భుతమే, ఎందుకంటే బోల్డ్ అనే అవార్డులు సాధించి పెట్టింది, అలాగే సినిమా తీసిన డైరెక్టర్కి బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, హీరో హీరోయిన్కి మంచి పేరు ఇచ్చింది, ఆ సినిమా కథ అందరికీ నచ్చింది. అంతేనా, పాటలు ఇంకా ఫేవరెట్ అండ్ ఎవర్గ్రీన్ అయ్యుండి ఇప్పటికీ మనం హమ్ చేసుకుంటాం. ఆ పాటలో రాసినటువంటి చరణాలు పల్లవులు అన్నీ మన కోసమే రాసినట్టు, మన మూడ్కి తగ్గట్టు మనం ఎప్పుడూ వాటిని ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. అటువంటి ఒక అద్భుతమైన సినిమే గీతాంజలి కదా. ఈ సినిమా అనగానే అందరికీ వా నిజమే కరెక్టే అనే ఫీలింగ్ కూడా వచ్చి ఉంటుంది కదా. సో మణిరత్నం గారి చిత్రం ఇది, మ్యూజికల్ హిట్, ఇప్పటికీ ఎవర్గ్రీన్ పాటలు. అంతేనా, రాజశ్రీ గారి డైలాగ్స్ ఈ చిత్రానికి నిజంగా బలం అని చెప్పాలి. ఇళయరాజా గారి మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పాలి. అటువంటి అద్భుతమైన సినిమాలోని పాటలు ఇవాళ మనం వినబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ చిత్రమ్మ గారు పాడినటువంటి జల్లంత తుల్లింత అనేటువంటి పాటతో ఇవాళ ఈ ఏకచిత్ర గీతాల్లోని మొట్టమొదటి పాట వినేసేద్దాం. మరి స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

0: अपने क्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: भले उन्नी कदा पाटा इंका उन्ने ఆ పాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అంటే మనం చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా ఏమంటారు, మ్యూజిక్ లవర్స్కి అయితే నిజంగా ఒక పండగ అని చెప్పొచ్చు. గీతాంజలి ఆల్బమ్ వినడం అంటే కంప్లీట్ అన్ని పాటలు కూడా వినడం అనేది. ముఖ్యంగా ఈ సినిమాలు స్పెషల్గా చెప్పుకోవాలి అనంటే హీరోయిన్ క్యారెక్టర్కి

వాయిస్ ఇచ్చినటువంటి రోహిణి గారి గురించి. ఫస్ట్ సినిమాకి డబ్బింగ్ చెప్పాలి అని అన్నప్పుడు ఎందుకో తనకి అంతగా ఇష్టం అనిపించలేదంట, నేను చెప్పను వద్దు అనే ఒక నెగిటివ్ ఇదిలోనే అనిందంట. అయితే ఒకసారి సినిమా చూడు అని అన్నారట. అప్పుడు ఆ సినిమాతో బాగా కనెక్ట్ అయిపోయి బాగా నచ్చేసి డెఫినెట్లీ నేను సినిమాకి డబ్బింగ్ చెప్తాను అని అనిందంట. అలా తనకు ఆ సినిమా అంటే ఇష్టం, అలాగే ఆ సినిమాలోని పర్టికులర్ క్యారెక్టర్ హీరోయిన్ది ఏదైతే ఉందో చాలా నచ్చి ఫేవరెట్ అయిపోయి ప్రాణం పెట్టేసి చెప్పేశారు. అందుకే ఇప్పటికి కూడా ఆ డైలాగ్స్ అన్నీ ఎంత బాగుంటాయో కదా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి. అండ్ వాటితో పాటు ఇంకొన్ని డైలాగ్స్ కూడా చెప్పాలి, ఏ ఏ అనే డైలాగ్ అయితే మరి ఇంకా చాలా చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకా వాళ్ళ బామ్మతో చెప్పేటువంటి డైలాగ్స్, చిన్న పిల్లలతో మాట్లాడేటువంటి డైలాగ్, ప్రతీది స్పెషలే. అండ్ ఇంకో విషయం చెప్పనా, నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ ద బెస్ట్ పాపులర్ ఫిలిం ఈ సినిమాకి వచ్చింది. అంటే ఈ సినిమా నిజంగానే స్పెషల్ కదా, అంత హార్ట్ టచ్ చేసింది ఆడియన్స్ని. అందుకే అవార్డ్ రాకుండా ఎక్కడికి పోతుంది. ఇప్పుడు మరొక పాట విందామా, బాలు గారు ఆలపించినటువంటి జగడ జగడ జగడం అనేటువంటి సాంగ్. స్టే ట్యూన్డ్.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తున్నేస్తాం దేవుడు దేవుడు గగనం నేమేగా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం పొగల పగల గరడం మా పిలుపే ఢమరుకం.

వేస్తాం, రగడ రగడ రగడ దుమ్మేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. తగటి తగటి తగదిమి తగ తగటి తగటి తగదిమి తగదిమి తగ తగటి తగటి తగదిమి తగదిమి తగ తగటి తాం తాం.

0: 26 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈ సినిమాలోని అన్ని పాటలు వేటూరి గారే రాశారు. ప్రకృతిని ప్రేమిస్తున్నట్టు ఉంటుంది. ప్రకృతిని ఆ పాటల్లో లీనం చేసిన పదాలు కనిపిస్తాయి. అలాగే అందులో నుండి ప్రేమకు సంబంధించినటువంటి పదాలు ఉద్భవించిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక ఇళయరాజా గారి మ్యూజిక్ ఎక్కడ కూడా ఆ పదాలకి ఈ మ్యూజిక్కి డిస్టర్బెన్స్ ఉండదు. మ్యూజిక్ కూడా అంతే హాయిగా ఉంటుంది. పాటలు అంతకంటే హాయిగా, అంటే బాణీలు పదాలు రెండు ఈక్వల్గా ఉండి మంచి ఫీల్ గుడ్ పాటలు వింటున్నావు అనే సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అలాగా అంతేనా కొన్ని డైలాగ్స్ అని ఇందాక చెప్పాను కదా, నాకు రేపటి గురించి బెంగలేదు, ఈరోజే నాకు ముఖ్యం అనే డైలాగ్, ఐ లవ్ యూ అనే ఒక కొత్త రోగం పుట్టింది అనే డైలాగ్, లేచిపోదామన్న మునగాడ రా చూద్దాం అనే డైలాగ్, ఇవి కొన్ని కానీ బాగా ఫేమస్ అయ్యాయి. వీటితో పాటు ఇంకా ఫేమస్ అయిన డైలాగ్స్ బోల్డ్ ఉన్నాయి, కానీ గీతాంజలి అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి డైలాగ్స్లో కొన్ని స్పెషల్గా ఇవి. ప్రతిసారి గుర్తు చేసుకోవడానికి, చెప్పడానికి లేదా ఇమిటేట్ చేయడానికి యూస్ చేసేటువంటి డైలాగ్స్ అన్నమాట కదా. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. దానికి ముందు మరొక అద్భుతమైన పాట, జానకమ్మ గారు బాలుగారు ఆలపించినటువంటి ఓం నమః పాటని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్గా ఉంది కదా పాట. ఇక ఈ సినిమాలో ఇంకా స్పెషల్గా చెప్పుకోవాల్సిన పాట మరొకటి ఉంది. ఇది ఎక్కువగా మనం వినే పాట అండ్ ఎక్కువగా ప్రతి ఒక్కరి నోట్లో నానే పాట అండ్ ప్రతిసారి పాడుకునే పాట. గెస్ మీరు చేసినా మళ్ళీ నేనే రివీల్ చేస్తా కాబట్టి.

అది ఓ ప్రియా ప్రియా అనేటువంటి పాట. ఈ పాట చాలా స్పెషల్ గీతాంజలి సినిమాలోని అన్ని పాటలతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఆ పాటలో అసలు ప్రేమకు ఉండేటువంటి హద్దులేంటి, అసలు దేని రకంగా విఫలమవుతూ ఉంటాయి, ఏంటి దీని వెనకాల స్టోరీ అని ఆలోచించే వాళ్ళకి, లేకపోతే నిజంగానే లవ్లో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటాయి అందులోని బాణీలన్నీ, ఐ మీన్ అందులో వాడిన పదాలన్నీ. అంటే ఎంత ప్యూర్గా ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తూనే మళ్ళీ వాటికి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేటువంటి పాట. పిక్చరైజేషన్ కూడా అంతే బాగుంటుంది. ఒక ఎడారిలో ఒక రాణిలాగా తనని తీసుకొని రావడం, తిను ఏమంటారు బట్టలు తినని పట్టుకోవడం, హీరోని పట్టుకొని తీసుకుని వెళ్ళడము, ఆ సీన్స్ అన్నీ కూడా లవ్ డిఫరెన్స్ అనేది చూపిస్తూనే లవ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్తూ ఉంటాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా వినేద్దాం ఆ సాంగ్ని. మీ అందరికోసం స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సుఖాలతో పికాలతో ధ్వనించని మధుమయం, దివీభువి కళానిజం స్పృశించిన మహోదయం, ఇలాంటి చక్కని అమరిక గల పాటలు, అమరిక గల పదాలు వాడినటువంటి పాటేది? ఆమని పాడవే హాయిగా. ప్రకృతిని అలాగే తనలోని ఎమోషన్ని ఒక పర్సన్ ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తారో వాటిని అంతే అతి అనిపించకుండా సరైన పద్ధతిలో వాడి ఆ పాటకే అందాన్ని తీసుకొచ్చారు వేటూరి గారు. ఈ పాట ఎన్నిసార్లు విన్నా చాలా స్పెషల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ మ్యూజిక్ అండ్ ఆ పాట పదాలు, ఆ చరణాలు పల్లవులు అన్నీ టుగెదర్ హ్యాట్స్ ఆఫ్ అనిపించేలా ఉంటుంది. బాలుగారు పాడిన ఈ పాట ఇప్పుడు మనం వింటామన్నమాట. స్టే ట్యూన్డ్. ఆకాశవాణి వివిధ భారతి వింటున్నారు. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బాలు గారు పాడినటువంటి చక్కని పాటను విన్నారు కదా గీతాంజలి సినిమాలో నుంచి. అలాగే మరొక పాట ఓ పాపాలాలి, ఈ పాటకి కూడా అంతే వెయిట్ ఉంది సినిమాలో. అందులో వాడినటువంటి పదాలు కూడా మేఘమా ఉరమకే, గాలిలో తేలిపో వెళ్ళిపో, ఏ రకమైనటువంటి శబ్దం చేయకుండా అలాగే కరిగిపోమ్మని చెబుతూ పాడుతున్నట్టుగా ఉంటుంది. అలాగే తను పాడేటువంటి జోల అంతే లీలగా హాయిగా తాకాలని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు ఉంటుంది. అలాగే ఆ గాలిని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కూడా ఉంటుంది. ఆ పాట అశాంతం ఆస్వాదిస్తే చక్కని లాలిపాట, అలాగే చక్కని ప్రేమ గీతం, రెండింటి కాంబో తెలుస్తుంది. మరి ఈ అద్భుతమైన పాట కూడా విందామా? స్టే ట్యూన్డ్.

0: 1989 మే 12వ తేదీన రిలీజ్ అయిన సినిమా ఇది. గీతాంజలి అప్పుడు రిలీజ్ అయ్యి ఇప్పటికీ సెన్సేషనల్ మ్యూజికల్ హిట్గా ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయింది. లవ్ ఇస్ ఇటర్నల్, అది ఎటువంటి సిచ్యువేషన్లో అయినా అని చూపించడమే సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఆ సినిమాకి చక్కని నటీనటులు గిరిజ అలాగే నాగార్జున గారు ఇద్దరూ పర్ఫెక్ట్గా కుదరడం, అలాగే మంచి పాటలు, చక్కని డైలాగ్స్, మంచి మ్యూజిక్, స్క్రీన్ ప్లే, వీటన్నింటి కాంబినేషన్లో సినిమా మామూలు హిట్ కాదు, డ్రాస్టిక్, ట్రమెండస్, అన్బిలీవబుల్ అంటాం కదా, సో ఆ రేంజ్లో హిట్ అయినటువంటి సినిమా. ఈ సినిమాలోని అద్భుతమైన పాటలన్నీ ఇవాళ మనం విన్నాం, మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇది ఇవాల్టి ఏకచిత్ర గీతం. మళ్ళీ మరిన్ని ఇంట్రెస్టింగ్ పాటలు అలాగే మాటలు ఇంకా కంటిన్యూ అవుతాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కావస్తుంది. కాసేపట్లో ఉర్దూలో వార్తా ప్రసారాలు వింటారు. తిరిగి 9:30 ముంబై నుండి రిలే వింటారు. తిరిగి 10:00 నాటి మీటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మధురిమ కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. స్వరాజ్యం సాధించిన స్వార్థపరులు అంతం కాలేదని, గుళ్ళు మింగేవాళ్లు, నోట్లు కొట్టేవాళ్లు ఇవి తమ రోజులేని వెర్రవీగుతున్నారని, కుక్కతోక పట్టి కోటిపల్లి ఈదినట్టుగా నలుగురిలో నగుబాటు తప్పటంలేదని, అప్పిచ్చినవాడు పిచ్చివాడవుతున్నాడని, దుక్కుదిన్నేవాడు ఇక్కిరింపులకు గురవుతున్నాడని 1954లోనే అప్పటి పరిస్థితుల్ని అద్దం పట్టిన అలనాటి తొలితరం గీతం. పెద్ద మనుషుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, కొసరాజు రచన, ఓగిరాల అద్దేపల్లి సంగీతం.

తొలకరి వర్షానికి పొడుమి తల్లి మొలకలై పొలకిస్తుంది. తగిలిన ఊపిరికి నిద్రిస్తున్న మనస్సు రాశిలీలలై పొంగి అణుగణుగును పొలకిస్తుంది. ఊహ నిజమై ఎదలోని భావం కళ్ళ ఎదుట నిలిస్తే అర్థం కవితై యవ్వనపు కౌగిలై పాట పల్లవై పలకరిస్తుంది. గాలిని తాకిన వేణువు అనంతరాగాలు పాడినట్టు, వేలు వీణయ్యపై తగిలి అద్భుత నాదాలు చేసినట్టు తనువు తహతహని అక్షర ఘుమఘుమని పల్లవింపచేస్తే అది రచయిత గీతమవుతుంది. ఇంటింటి రామాయణం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, వేటూరి సుందరరామ్మూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

చెలికాని రూపం మదిలో విరిసిందని, ఆ మాయని సంతోషముతో సరాగాలతో మెరిసే కన్నులతో తన ప్రణయలోక ఏలికగా రారమ్మని పిలుస్తూ అంతులేని పారవస్యంలో తూలుతూ ఆనందపు చిందులతో ఎగసిపడే ఆవేశాన్ని ఎవరూ ఆపలేరు అంటూ ఆ కాలంలోనే కొత్తగా అనిపించే సంగీతం సమకూర్చిన గేయం అనార్కలి చిత్రంలో జిక్కి పాడిన పాట, సీనియర్ సముద్రాల రచన ఆదినారాయణరావు సంగీతం.

చిన్నారి పసినిసుగుల పెదాలు చిగురిస్తే నవ్వు వింజామరల మలయ మారుతం గలగలమనే సెలయేటి నురగలు, వీటి అన్నింటి మీద తేలియాడుతూ వచ్చే బ్రతుకు బాటపై వెన్నెల జ్యోతి వెలిగిస్తున్న అద్భుత రసప్లావిత గీతం. జ్యోతి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం.

0: ಹರಿ ಪಾಪಲ್ಲಿ
1: చిన్నారి పసినిసుగుల పెదాలి చిగురిస్తే నవ్వు వింజామరల మలయ మారుతం గలగలమనే సెలయేటి నురగలు వీటి అన్నింటి మీద తేలియాడుతూ వచ్చే బ్రతుకు బాటపై వెన్నెల జ్యోతి వెలిగిస్తున్న అద్భుత రసప్లావిత గీతం. జ్యోతి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం.

స్నేహమాధుర్యంలో ఓలలాడి ఆర్ద్రంగా తడిసి కళ్ళూ కళ్ళూ కలిపినా కన్నీళ్లే మిగిలితే ఎక్కడో ఆకాశ నీహారిక తారకలా వచ్చి వెన్నెలలా కాచి పూలలా పూచి నులివెచ్చని ప్రేమను గుండెకు పంచి జ్ఞాపకాల ఊయిళ్లలో డోలలూపి అంతలోనే మాయమైతే జారిన మదికి కారణమైన చెలి కూడా జారిపోతే చేజారిన గుండెలోంచి బేజారిన గాయకుని గొంతులో తారకలాడితే ఈ గీతికవుతుంది. నిరీక్షణ చిత్రంలో కెజే జేసుదాస్, వేటూరి సుందరరామ్మూర్తి రచన, ఇళయరాజా సంగీతం.

ఊహల ఊగే నల్లని జడలో సింగారించగా తన నవ్వుల్ను పువ్వులుగా చేసి తెచ్చానని, గాలిలో తేలే తుమ్మెద ఝుంకారం మది పరవస నాట్యమైందని, కదిలే నీలిమేఘాల పూచే కోటి బురిపాల మధుర గాయని పాట. ఉడిగంటల చిత్రంలో పి సుశీల, ఆరుద్ర రచన, ఘంటసాల సంగీతం.

ఎందుకు కలికి మనోజ్ఞమైన స్త్రీని చిలకలా పాడమని అలరులు కులిసిన అంటే పూలను కురిసిన ఋతువులలో పూల అందాలని గాలి గంధాలని తెచ్చి చైత్రములా తన తోటకి రమ్మని అనగాని తాను అలా పాడలేనని భువిని తాకిన పుష్పంలా అంత పెద్ద గగనంలో తాను చిరుతారకనని అడవి కోయిలకి సంగీతమేమొచ్చు అన్నట్టుగా అంటే సలలిత చక్కని సుకుమారత్వంతో కరుళత చక్కని ధ్వనితో స్వరణుత స్వరాలతో పొగడబడిన గతియుత గతులు కలిగిన స్వరగమకము తెలియని అలికిడిలేని ఆ పిలుపులో కేవలం ధ్వనుల్ని మాత్రమే తాను అనుసరిస్తున్నాని అని సమాధానమిస్తే కన్నుల నీలిమినై నవ్వుల వెన్నెలనై సంపంగి సువాసనల గాలినై నీడగా ఉంటానంటే నీవు చెప్పే కవితల కవనానికి ప్రాసనైన తొలి యవ్వనం జవ్వనంలో జాజివాసన స్వతసిద్ధ వాసననైనా పంజర చిలకలా కీరవాణిలా పాడలేక పడుచు మనసు తెలిపే మంజరవాణిలో ప్రేమావేశపు యుగుల గీతం ఇది. అన్వేషణ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, వేటూరి సుందరరామ్మూర్తి రచన, ఇళయరాజా సంగీతం.

శ్రమైక జీవన సౌందర్యానికి ఆలవాలం పంట పొలాలు. ఆ పంట పొలాల పైరగాలిలో పచ్చని పంటతో పచ్చని జీవితాన్ని కూడా పండించుకుంటూ చిరునవ్వుని సంపదగా భావిస్తూ వెలిగే కన్నుల మెరుపులతో అలల కురుల నలుపులతో వలపు వరదలైపోగా బ్రతుకు పడవలు రెండూ కలిసి మెలిసి కలబోసుకుని సాగమంటూ కృష్ణమ్మ ఇరువురినీ కలిపింది అని అంటూ కల్మషం లేని పల్లెటూరి ప్రేమను ప్రబోధిస్తున్న గీతం ఇది. బంగారు బొమ్మల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. ఆచార్య యాత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

గూడులో నిద్రపోయిన గొంగళి పురుగు సీతాకోక చిలకై కొత్త రూపు సంతరించుకున్నట్టు అంతకుముందు లేని కొత్త పులకింతలన్నీ ప్రేమతోనే మొదలయ్యాయని, ఆ పులకించే తరుణానికే పూచే పర్వం కారణమని, ఆకాశాన సాగే నీలి మేఘ మాలికల కంటే చెలికొంగు అందాలే సుగంధ బంధాలని, జత కలిసిన ఇరు మనసులు పాడుకున్న పాటకు తనువు లతికలి చేసే నృత్యాన్ని పాటగా మలిస్తే ప్రణయగీతమవుతుంది. నోము చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సత్యం సంగీతం.

సొగసును ఆమె దాచుకోవాలని, ఈయన దోచుకోవాలని, దాచుకోవటం దోచుకోవటం మధ్య ఊగిసలాడేది ప్రేమ. జలపాతపు హోరు జోరు నీలో ఉందని ఒకరు, ఒకరు కనులు మూసినా కళలు రాక జతలేక తానున్నానని మరొకరు, కనుల మొనల్లో మొగలి రేకుల పదును చూశానని, సిగ్గుల్లో మాగిన దొండ మెరుపుల్ని చూస్తున్నానని, ఒకరు చల్లని వెన్నెలా చలి పుట్టిచ్చే మంచు విరహజ్వాలతో ఉన్న తన వేడిని తగ్గించడం లేదని, మరొకరు నిద్ర లేని తన స్థితిని ప్రకృతితో ముడేసి విసిదపరుస్తూ విస్తంగా పాడితే ఆ ప్రకృతి ప్రణయ గీతం. కంచుకోట చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆచార్య యాత్రేయ రచన కెవి మహాదేవన్ సంగీతం.

సముద్రపు అలలపై నక్షత్ర సంగీతంలా విరిసిన పూలపై వెన్నెల సంతకంలో అలసిన మనసుపై అత్తర సుగంధంలా ఈ శుభరాత్రి గీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: మీరింతవరకు నాటి మీటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపటి ప్రసారాలు ఉదయం 6 గంటలకి అర్చన కార్యక్రమాన్ని వింటారు. తరువాత 7:15 ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ అనే అంశంపై రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీహరీష్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఏడు గంటల 7:30 జనరంజని వాట్సాప్ బేస్డ్ లిజనర్ రిక్వెస్ట్ పాటలు వింటారు.

సాయంత్రం 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన వాత రోగాలు పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ సుభద్ర నవీన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. తిరిగి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమాన్ని వింటారు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 11:00. ఇక ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:55 మా ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. శుభరాత్రి. జై హింద్.